శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 2వ తేదీ గురువారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:56:42. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం వింటారు.

0: మీరింతవరకు శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం విన్నారు భక్తిరంజనిలో. తరువాత ఇప్పుడు సూక్తి ముక్తావళిలో సుఖదుఖాలు వ్యాఖ్యానం శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు.
1: మానవ జీవితం అనూహ్య పరిణామాల సమ్మేళనం. జీవితంలో వచ్చే ప్రతి సన్నివేశము మన మనస్సును కదిలిస్తుంది. అయితే ఆనందమో తప్పితే ఆవేదనో మనకు కలుగుతూనే ఉంటుంది. కలిగిన ఆనందం అలా కరిగిపోయి మనం మళ్ళీ దుఃఖాల పాలవుతూ ఉంటాం. అసలు రెండు దుఃఖాల మధ్య విరామమే తప్ప మన జీవితాల్లో సుఖమన్నదే లేదు అని కూడా మనలో కొందరు భావిస్తూ ఉండవచ్చు. కానీ మనం అనుకునే సుఖం అసలు సుఖం కాదని, సుఖ దుఃఖాల యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకుని జీవయాత్ర సాగించినప్పుడే జీవితంలో అసలు సిసలు ఆనందాన్ని మనం చవిచూడగలుగుతామని, ఆ ఆనందమే శాశ్వతమని, అందుకోసం మనం ప్రయత్నించాలని బుద్ధ భగవానుడు ప్రపంచ మానవాళికి ప్రబోధించాడు. అపారమైన తపస్సుతో జ్ఞానోదయం పొంది తాను పొందిన సత్య సందర్శనాన్ని బౌద్ధ దర్శనంగా ఆ మహనీయుడు లోకానికి అందించాడు. అన్ని ఇంద్రియాలను నియంత్రించుకుని మనస్సును బుద్ధితో ఏకాగ్రం చేసి ఆత్మదర్శనం పొంది బుద్ధుడయ్యాడు సిద్ధార్థుడు. అంతర్ముఖుడైన ఆ మహాత్ముడికి ఈ అనంత సృష్టికి సంబంధించిన నాలుగు మహత్తర సత్యాలు గోచరించాయి. వాటినే ఆర్య సత్యాలుగా వెల్లడించాడు బుద్ధ భగవానుడు. ఆర్య సత్యాలలో మొట్టమొదటిది ఈ ప్రపంచము దుఃఖమయము అనే వాక్యం. ప్రపంచం సుఖ సంతోషాలను కలిగిస్తున్నట్లే కనిపిస్తుంది, కానీ యథార్థంగా ప్రపంచంలోని ప్రతి అణువు దుఃఖంతో నిండిందే. మొట్టమొదట ఈ సత్యాన్ని ఉద్ఘాటించిన బుద్ధుడు ఆ తరువాత ఈ దుఃఖానికి ఏమిటి కారణం అని అన్వేషించాడు. దుఃఖానికి కారణం కోరికలే అని అతడు పొందిన దర్శనమే ఆర్య సత్యాలలో రెండవది. భౌతిక జగత్తులో నివసిస్తున్న మానవుడికి ఎన్నెన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి. జీవితానికి కావలసిన కనీస అవసరాలైన ఆహారము, వస్త్రాలు, నివాసము మొదలైన వాటితో ప్రారంభించి ఆ పైన సౌకర్యాలు, మరింకా పైన విలాసాల వరకు ఆ కోరికలు అలా అలా పెరిగిపోతూనే ఉంటాయి. ఏ కోరిక తీరకపోయినా మానవుడికి మిగిలేది దుఃఖమే కదా. కోరికలు తీరితే ఆనందిస్తాడు కదా అని అడగవచ్చు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఉన్నది. ఒక్క కోరిక తీరేలోపు 100 కోరికలు తలలెత్తుతాయి మానవుడి మనస్సులో. వీటిలో ఏ కోరిక తీరకపోయినా మానవుడు మళ్ళీ దుఃఖాన్నే కదా అనుభవిస్తాడు. కనుక కోరికలు తీరడం ద్వారా మానవుడు ఆనందం పొందగలడు అని చెప్పలేం. హోమగుండంలో జాజ్వల్యమానంగా వెలుగుతున్న అగ్నిని నెయ్యి పోసి చల్లార్చాలి అనుకోవడం లాంటిదే కోరికలు తీర్చుకుని ఆనందించాలి అనుకోవడం కూడా. కనుక దుఃఖాన్ని తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే కోరికలు లేని స్థితిని సంపాదించుకోవాలి అని బుద్ధుడు తెలుసుకున్నాడు. కోరికలను అదుపు చేసుకోవడమే దుఃఖ నివృత్తికి మార్గము అనేది ఆ మహాత్ముడు మనకు ప్రబోధించిన మూడవ ఆర్య సత్యం. దుఃఖాన్ని నిర్మూలింపచేసుకోవాలంటే కోరికలను జయించడం ఒక్కటే మార్గం. అలా అయినప్పుడు కోరికలను జయించడం ఎలా అన్నది ప్రశ్న. దీన్ని కూడా బుద్ధదేవుడు నిరూపించాడు. కోరికలను జయించడానికి 8 అంశాలతో కూడిన ఒక జీవన మార్గాన్ని సాధనంగా ప్రతిపాదించాడు బుద్ధుడు. అదే అష్టాంగ మార్గం. మానవుడి ఇంద్రియాల్లో బాగా చైతన్యవంతమైన ఇంద్రియం కన్ను.

0: ప్రాపంచికమైన విషయాలను చూస్తుంది కన్ను. చూచినవన్నీ తనకు కావాలని కోరికను కలిగిస్తుంది కన్ను. కంటికి కనిపించిన ఆకర్షణల పట్ల మనస్సులో ఆలోచనలు బయలుదేరి ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలనే నిర్ణయం ఏర్పడి అందుకోసం ప్రయత్నం ప్రారంభమవుతుంది. అదే తనకు జీవనం అనిపించి దాన్ని గురించే తన వాక్కులన్నీ వెచ్చిస్తూ కాలం గడుపుతాడు మానవుడు. తానేమో, తన స్థాయి ఏమో, తన శీలమేమో విస్మరించి తదేక ధ్యానంలో మునిగిపోయి కోరికలు తీరక దుఃఖాల పాలవుతూ ఉంటాడు. కనుక ఈ రహస్యాన్ని గుర్తించి మానవుడు సమ్యక్ దృష్టిని ముందుగా అలవరుచుకోవాలని, చూచినదాన్ని గుర్తించడానికే కన్ను ఉన్నది కానీ చూచినదల్లా కోరుకోవడం తగదు అనే సమ్యక్ ఆలోచన పెంచుకోవాలని, ఈ ఆలోచన ద్వారానే ఆనందం సాధ్యమని సమ్యక్ నిర్ణయం చేసుకోవాలని చెప్పాడు. అందుకోసం సమ్యక్ ప్రయత్నం ప్రారంభం కావాలని, ఆ ప్రయత్నమే సమ్యక్ జీవనాన్ని ప్రసాదించి సంస్కరిస్తుందని, ఆ సంస్కారం సమ్యక్ వాక్కుగా అతని వాక్కులో ప్రతిఫలించి అతని శీలానికి మెరుగులు దిద్ది సమ్యక్ శీలాన్ని ప్రసాదిస్తుందని వివరించాడు. ఈ శీల సంపద వల్ల కలిగే ఆనందం పట్ల నిరంతర చింతన సమ్యక్ ధ్యానం. ఇలా ఈ విధమైన అష్టాంగ మార్గమే కోరికలను జయించి దుఃఖ నివృత్తిని మానవుడు సాధించడానికి చక్కని ఉపాయమని సూచించాడు బుద్ధ భగవానుడు అష్టాంగ మార్గము అన్న.
1: మీరింతవరకు సుఖదుఖాలు వ్యాఖ్యానం విన్నారు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారిచే సూక్తిముక్తావరిలో. తరువాత ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల్లో యాజమాన్యం వివరాలు వింటారు.

0: ప్రస్తుత తరుణంలో వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండడంతో పండ్ల తోటల సాగు చాలా వరకు కూడా తగ్గుతూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో పండ్ల తోటలకు ప్రభుత్వము కాస్త చేయూత ఇవ్వడంతో తిరిగి పండ్ల తోటల పెంపకం అనేది సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. జామ, సపోటా, మామిడి ఈ పంటల్లో ఎలాంటి మెలకువలు పాటిస్తే, ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే, ఎటువంటి నేలల్లో నాటుకుంటే, ఎట్లాంటి మొక్కలు నాటుకుంటే రైతు లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి వైపాల్యం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. ఈ సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే ఎలాంటి లాభాలు ఆర్జించవచ్చో వారి ద్వారా రైతులకు చక్కటి విషయాలు తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: చక్కటి విషయాలు రైతాంగానికి సూచనలు ఇవ్వండి సార్.
1: దాదాపుగా మనకి నీటి ఎద్దడితో మనం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతాంగం. అట్లాగే బోర్లు కూడా దాదాపు 1000 అడుగుల్లో వెళ్ళినా కూడా 1 ఇంచు నీళ్లు పడని పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో మనకి పాత తోటల పద్ధతుల్లో మనకి బత్తాయి ఎక్కువగా ఉండేది. మన ఏరియాలో చాలా ఎక్కువగా బత్తాయి ఉండేది. అట్లాంటిది చాలా వరకు తీసేశారు. ఇప్పుడు మనం ఇట్లాంటి వర్షాభావ పరిస్థితుల్లో రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే, తక్కువ నీటి వినియోగంతో పెట్ట వాతావరణాన్ని తట్టుకొని పండే పంటల వైపు మనం మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి పంటల్లో మనకి ముందు వరుసలో ఉండేవి నిమ్మ కానీ, మామిడి, తర్వాత మనకి ఉసిరి, నేరేడు, సీతాఫలము, చింత, ఇవన్నీ కూడా బెట్ట పరిస్థితులకు కూడా తట్టుకొని మనకి దిగుబడినిచ్చే మంచి పండ్ల తోటలు. కొంచెం నీటి వస్తే పర్వాలేదు, మనకి బాగానే ఉంది అనుకునే రైతులు అయితే గన మనకి నిమ్మ లేదా అట్లాగే జామ వీటిని వేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్లే వీటికి వెళ్తే మంచిది. చాలా తక్కువ నీళ్లు, అసలు ఒక్కొక్కసారి మన బోర్లు ఆగిపోయే పరిస్థితి ఉంది, ఎండాకాలం మనం ఏం నీళ్లు పెట్టలేము. అలాంటి రైతులు మాత్రము ఖచ్చితంగా బాగా బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి మనకి ఉన్నటువంటి మనకి సీతాఫలం కానీ, ఉసిరి కానీ, అలాగే చింత, వీటి మీద మనము రైతులు తక్కువ అవగాహన ఉంది ఇప్పటివరకు. ఇవి ఎంత బెట్ట వాతావరణమైనా తట్టుకుంటాయి. చాలా తక్కువ నీటి అవసరంతో మనకి ఈ బాగా వచ్చే పండ్ల తోటలు అన్నమాట. కాబట్టి మన పశ్చిమ ప్రాంతంలో కొద్ది గొప్పల్లో నీళ్లు అవకాశం ఉన్న రైతులు నిమ్మ, జామ వాటి సాగుకి వెళ్ళాలి. లేదు, ఇంకా బాగా తక్కువ నీటి వస్తువు ఉన్న వాళ్ళైతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు నేరేడు, సీతాఫలము, అట్లాగే ఉసిరి, చింత, ఇవి మన ఈ వాతావరణానికి బాగా తట్టుకుంటాయి, మంచి దిగుబడులు కూడా ఇస్తాయి. కాబట్టి

అటువంటి పంటలకి మనము రైతులు వెళ్ళాలి ముందు. అట్లాగే వీటిల్లో మనకి మంచి రకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఉసిరి కానీ సీతాఫలం కానీ ఇప్పుడు హైబ్రిడ్లు కూడా వచ్చినాయి. మీరు చూస్తే మార్కెట్లో మనకి నేరేడు మంచి హైబ్రిడ్ రకాలు ఆల్రెడీ మన రైతులు పండిస్తూ ఉన్నారు. సో అట్లాంటి పంటలకి మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది రైతులు అపోహపడుతున్నారు, బాగా 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కలు పెద్ద మొక్కలు తెచ్చుకొని వేస్తే వెంటనే పంటకు వస్తాయి అనే ఒక అపోహతోటి ఆ నర్సరీ వాళ్ళు వాళ్ళ దగ్గర మిగిలిపోయిన మొక్కల్ని పెద్ద సంచుల్లో పెట్టి పెంచి అవి వీళ్ళకి రైతులకు అంటగడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతూ ఉంది. రైతులు కూడా తెలియక ఇది 3వ సంవత్సరం ఎమ్మటే మనకి పంటకు వస్తుంది కదా వెంటనే అనే ఉద్దేశంతో ఎక్కువ రేటు కూడా 200-300 రూపాయలు ఒక్కొక్క మొక్కకి పెట్టి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇది చాలా తప్పు. ప్రధానంగా రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మంచి లేత మొక్క, అంటుకట్టినవి అయితే అంటుకట్టిన తర్వాత 8 నుంచి 9 నెలల వయసున్న మొక్క చాలా మనకి అనువుగా ఉంటాయి. దీనివలన మనం నష్టపోయేది ఎక్కడంటే ఈ బాగా 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి వేర్లన్నీ కూడా ఆ సంచిలోనే చుట్టుకుపోయి ఉంటాయి. ఆ పాలీ బ్యాగ్లో మనం భూమిలో వేసినప్పుడు వేర్లు సరిగ్గా వెళ్లకుండా పక్కలకి పీచు వేరు అనేది అభివృద్ధి చెందదు, తద్వారా మొక్క కూడా పెరుగుదల ఆశించినంతగా ఉండదు. అదే కాకుండా అట్లాగే మనకి బాగా ఎక్కువ గాలి తుఫాను గాలి ఇట్లాంటివి కొట్టినప్పుడు వెంటనే పడిపోతాయి కూడా అట్లాంటి మొక్కలు. కాబట్టి మనం ఎంత లేత మొక్కలు మంచి తీసుకొని నాటుకుంటే వాటిని అంత బాగా సెట్ అవుతాయి మన నేలకి, అట్లాగే బాగా పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లా ఫస్ట్ మొక్క సెలక్షన్ అనే దాంట్లో ఈ ముదురు మొక్కలు వేయాలి అనేది చాలా తప్పు. వీలైనంత వరకు లేత మొక్కలే తెచ్చుకొని నాటుకోవాలనేది మా సూచన అన్నమాట. బత్తాయి నిమ్మ ఇటువంటివి తీసుకుంటే మనకి 6 మీటర్లు 6 మీటర్లు ఎటు చూసినా మనము సూచిస్తాము. దాని ప్రకారం మనకు వచ్చేసి 1 ఎకరానికి 110 మొక్కలు వస్తాయండి. అలాగే సీతాఫలం కూడా మేమేందంటే 5 మీటర్లు 5 మీటర్లకి రికమెండ్ చేస్తున్నాము, సరిపోతుంది. 1 ఎకరానికి వచ్చేసి మనకి 160 మొక్కలు వస్తాయి. మనకి ఇప్పుడు ఉసిరి కానీ అల్ల నేరేడు హైబ్రిడ్ నేరేడు వీటన్నిటికీ ఇప్పుడు వచ్చే కొత్తగా వేసేటువంటి చింత కూడా రకాలు కూడా అవేమి భారీ వృక్షాలుగా ఏం పెరగవు. కాబట్టి మనకి చింత విషయానికి వస్తే మీకు 6 మీటర్లు 6 మీటర్లు ఇందాక మనం బత్తాయి విషయంలో చెప్పుకున్నట్టుగానే సరిపోతుంది. అట్లాగే ఈ ఉసిరి కానీ సీతాఫలం కానీ నేరేడు కానీ వీటికైతే 5 మీటర్లు 5 మీటర్లు వేయడం అనేది సరిపోతుంది. ఇంకా బాగా కొంత నీటి వస్తీ డ్రిప్ ద్వారా మనము నీళ్లు అందించుకొని చక్కగా యాజమాన్యం బాగా చేసుకోగలము అనే రైతులు ఉంటే దానిమ్మ కూడా మంచి ఆప్షను. మనకి ఇక్కడ గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా దానిమ్మ వేసే వాళ్ళు అయితే 5x4 మీటర్లకి మనం చొప్పున మనము మొక్క వేసుకోవాలి. అంటే వరుసకి 5 మీటర్లు వరుసలో ఒక్కొక్క మొక్కకి 4 మీటర్లు వేయడంతో మనం వేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు ఇంక రెండవది అడిగింది ఈ గుంట తీసే విధానము దాంట్లో మొక్క నాటే విధానం అనేది చాలా ముఖ్యము. మన రైతులు చాలామంది ఇక్కడ తప్పులు చేస్తారు. గుంట తీసేసి దాంట్లో ఎరువు వేయటము దాని మీద మట్టి వేయటము అట్లా ఒకదాని మీద ఒకటి వేసేస్తారు. దానివల్ల ఏమైందంటే అవన్నీ కలవు, మనము వేర్లు పెరిగేటప్పుడు వాటికి అందవు అన్నమాట అవన్నీ. సో మనం ఏం చేయాలంటే ఒక గుంట మనం తీసినప్పుడు సాధారణంగా ఏంటంటే 2 అడుగుల నుంచి 3 అడుగులు మంచి గట్టి నేలలు అయితేనేమో 3 అడుగులు తీయమని చెప్తాము. కొంచెం లూజ్ నేలలు అయితే ఎటు చూసినా 2 అడుగులు వెడల్పు గుంత అనేది మనకి సరిపోతుంది. అట్లా తీసిన గుంత ఏదైతే ఉందో దాని మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిలోనే మన పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువు ఏది అవైలబుల్గా ఉంటే మనకి ఏది దొరికితే అది, దాంతోపాటుగా వేప చెక్క వేప పిండి మంచి వేప పిండి మనకి గానుగ దగ్గర తెచ్చుకుంటే చాలా బాగా అది ఒక మంచి ఎరువుగా పనిచేయడమే కాకుండా మనకి నేల ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాలు ఇట్లాంటి పురుగులు వాటి నుంచి కూడా రక్షణ ఇస్తుంది అన్నమాట. ఈ 2 కలుపుకొని మన సింగిల్ సూపర్ ఫాస్ఫేటు 1/4 కిలో కలుపుకొని ఏదన్నా వేరు పురుగు ఇలాంటివి కొట్టకుండా గుళికలు మనకి కార్బోఫిరాన్ గుళికలు అని చెప్పేసి మనకి 3G గుళికలు దొరుకుతాయి. అవి ఒక్కొక్క గుంత మట్టిలో కలిపే మట్టిలో కొంచెం 5-10 గ్రాములు మనం ఆ దాంట్లో కలిపేసి ఆ కలిపిన మట్టిని మొత్తం మనం గుంట పూడ్చి చేయాలి. ముందు గుంట పూడ్చిన తర్వాత దానికి వాటర్ ఇవ్వాలి, అప్పుడు అది అణుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం తెచ్చిన మొక్క ఏదైతే ఉందో దాని సంచి ఎంతైతే ఉందో కింద పాలీ బ్యాగు అంతవరకు మాత్రమే మట్టి తీసి ఆ మొక్కను పెట్టాలి పైన. కానీ కొంతమంది ఆ గుంతలోనే పెడుతుంటారు, తప్పు చేస్తుంటారు. మనం ఆ అంటుకట్టిన ప్రదేశం ఏదైతే ఉందో మొక్కది అది ఎప్పటికీ అది పచ్చిపుండులాగే అన్నమాట. అది పొరపాటున దానికి నీళ్లు ఎక్కువ తగిలితే అది ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉంటుంది, బంక ఏర్పడి అది చనిపోతుంది అన్నమాట. కాబట్టి ఇట్లా అంటు మొక్కల్లో ఖచ్చితంగా మనం భూమి నుంచి 15 సెంటీమీటర్ల పైనే ఉండాలి అంటుకట్టిన ప్రదేశం దానికి.

0: పరిస్థితుల్లో తేమ తగలకుండా చూసుకోవాలి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి, ధన్యవాదాలు.
2: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల్లో యాజమాన్యం వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వాణిజ్య ప్రకటనల అనంతరం ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ సొసైటీ వీఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ దీస్ వేర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టాప్ 10% ఐఎమ్ కాలింగ్ మార్గదర్శి బాటమ్ 20% ఐఎమ్ కాలింగ్ బంగారు ఫ్యామిలీస్ గోల్డెన్ ఫ్యామిలీస్ One day I want to see all golden families to be the margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: Telangana Rashtra budget lakshyala sadhanaku aadaya samikaranapai ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాలు

0: దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
1: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుతనం ఉట్టుపడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాటలో వన మహోత్సవ వారోత్సవాల గురించిన వివరాలు, ఇంకా వన సంరక్షణ మానవాళి బాధ్యత ఈ అంశం గురించి శ్రీ బి జయచంద్రారెడ్డి గారితో పరిచయం, ఇంకా సినీ భక్తి గీతాలు వింటారు. ఇక 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే సహజ సిద్ధమైన సౌందర్య సాధనాలు, దీని గురించి శ్రీమతి కె విజయ గారితో పరిచయం, ఇంకా లలిత గీతాలు వింటారు. ఇక 10:00 మధ్యాహ్నం 12:40 తిరిగి 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:02 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక మా సాయంత్ర ప్రసారంలో 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుంచి యుద్ధఘట్టం పద్యాలు వింటారు. పాడినవారు శ్రీకృష్ణుడి పాత్ర శ్రీ చాట్ల దేవయ్య గారు, అర్జునుడి పాత్ర శ్రీ వి మాతయ్య గారు. ఇక సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ విజయవాడ కేంద్రాల నుంచి రిలే అవుతాయి. ఇక సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సహజ వ్యవసాయ పద్ధతులు ఆవశ్యకత లాభాలు ఈ అంశం గురించి మార్కాపురం జిల్లా NMNF ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం ఆసియా దేశాలు రాజధానులు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగరం నాటిక మొదటి భాగం వింటారు. 10:30 మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యకులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు.

భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు

0: మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर्स का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर्स का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు.

0: మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఉదయ కిరణాలు.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట వనమహోత్సవ వారోత్సవాల గురించిన విశేషాలు వింటారు. తర్వాత వన సంరక్షణ మానవాళి బాధ్యత శ్రీ బి జయచంద్రారెడ్డి గారితో పరిచయం, ఇంకా సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: ముఖాన మోటిమలా
6: సై బాల్,
5: గజ్జా బబ్బలా
6: సై బాల్,
5: నడువులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు నేటి మాట వనమహోత్సవ వారోత్సవాల గురించిన విశేషాలు. వనమహోత్సవ వారోత్సవాలు భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 7వ తేదీ వరకు వనమహోత్సవ వారోత్సవాలు ఘనంగా జరుపుతారు. దీని ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడం మరియు గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ స్పృహను పెంపొందించడం ఈ వనమహోత్సవాల ముఖ్య ఉద్దేశం. చరిత్ర విషయానికి వస్తే, ఈ వనమహోత్సవాలను 1950వ సంవత్సరంలో అప్పటి కేంద్ర వ్యవసాయ మరియు ఆహార శాఖ మంత్రి డాక్టర్ కెఎం మున్షీ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. వాతావరణ అనుకూల సమయం, వర్షాకాలం ప్రారంభం సమయంలో ఈ వారోత్సవాలు జరపడం వలన నాటిన మొక్కలు సులభంగా పెరిగి వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మొక్కలు ఈ తేదీలో నాటడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇక ప్రధాన కార్యక్రమాలు, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ఇంకా స్థానిక ప్రజలు కలిసి ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపులా చెరువుల గట్ల వెంబడి మరియు ఇండ్ల ఆవరణలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతారు. దీని లక్ష్యం వాతావరణ సమతుల్యతను కాపాడటం,

స్వచ్ఛమైన గాలిని అందించటం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించటం, ఇంకా ప్రజల్లో చెట్ల ఆవశ్యకతపై చక్కని అవగాహన కల్పించటం, ఇవి వన మహోత్సవ వారోత్సవాల గురించిన విశేషాలు నేటి మాటలో.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు వన సంరక్షణ మానవాళి బాధ్యత శ్రీ బి జయచంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు.
6: డి జయచంద్రారెడ్డి గారు నమస్కారం అండి. బి జయచంద్రారెడ్డి గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి. నమస్తే.
6: నేను ఇప్పుడు మార్కాపురంలో డిఎఫ్ఓగా ప్రస్తుతం కర్తవ్యం నిర్వహిస్తున్నారు కదా?
7: అవునండి. నేను 2015 ఆగస్టు నెల నుంచి ఇక్కడ ఉంటున్నాను, మార్కాపూర్ డిఎఫ్ఓగా.
6: ఇప్పుడు ఈ అటవీ సంరక్షణ అన్నది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందండి?
7: మనకు ప్రకాశం జిల్లాలో రక్షిత అడవులు 437,000 హెక్టార్లు ఉంది. మన భౌగోళికంగా చూసుకుంటే మన ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణము 18,49,702 హెక్టార్లు వస్తుంది. అంటే మనము 23% మన ప్రకాశం జిల్లాలో అడవులు ఉన్నట్లు మనకు తెలుస్తున్నాయి. అది రికార్డ్ ప్రకారం ఉంది. బట్ మనకు బాగా మంచి సాంద్రత గల అడవులు అని లెక్కేస్తే ఇంకా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనము ఎప్పుడో ఉన్నటువంటి మన పేపర్ ప్రకారం చూస్తే 23% మా అడవి ప్రాంతం ఉంది. కానీ దాంట్లో యొక్క ప్రజల అవసరాలు అయితేనేమి ఇవన్నీ కూడా చేయడం వలన కొద్దిగా తక్కువనే ఉంటుంది. మనం అంటే 20% కూడా మనము ఖచ్చితంగా మనము అంతే అడవి ఇంకా 20 కానీ ఇంకా తక్కువ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలను కూడా మనకు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని చెప్తున్నాను నేను.
6: ఎందుకండి తగ్గిపోతున్నాయి
7: అంటే యాక్చువల్గా ఇది జనాభా సమస్య. ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి వాళ్ళకి ఏదో వంట చెరుకనో లేకపోతే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అనో తప్పితే హౌసెస్ కొరకను గతంలో మనము అడవి మీద బాగా ఆధారపడినాము. ఇప్పుడు జనాభా పెరుగుదల బాగా వారికి తగ్గట్టు అవసరాలు కూడా గతంలో వచ్చేసేసి మన పూర్వీకులు తక్కువ ఇంటి సామాగ్రి ఏదో ఇంట్లో 4 నులక మంచాలు అయితేనేమి పట్ట మంచాలు అయితేనేమి చాలు అనుకునేటువంటి ధోరణిలో వాళ్ళు మన పూర్వీకులు పోయినారు. కాబట్టి ఈ ప్రకృతి వనరులు చాలా తక్కువ వాడుకున్నారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతి వనరులను చాలా ఎక్కువ వాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సోఫాలు ఉండాలి, మంచి మంచి బెడ్లు ఉండాలి, ఈవెన్ వాల్ ప్యానలింగ్ అంటారు, మంచి టేక్ డోర్స్ అంటారు. సో ఇదంతా కూడా మనము ఈ యొక్క నాగరికత మోజులో ఎక్కువ డబ్బు కూడా బాగా ఆదాయం వచ్చింది. కాబట్టి పూర్వం వచ్చేసి వాళ్ళకి డబ్బు లేదు, కాబట్టి వాళ్ళు చాలా తక్కువగా పొదుపుగా వాడుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఉండడం వలన ఎక్కువ ఈ అడవుల్ని ప్రకృతి వనరులను కూడా మనం ఎక్కువ వాడుకుంటున్నాం. అది మనం కొద్దిగా లిమిటెడ్గా పోతే కానీ యాక్చువల్గా మన భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికరంగా ఉపయోగపడుతుందండి. ఇబ్బంది అవుతుంది మనకు.
6: మరి ఇప్పుడు ఈ చెట్లు ఒక విధంగా నరికేస్తున్నారు, మరి దీనికి ప్రజల యొక్క బాధ్యత ఏమిటంటారు?
7: ప్రజలకు అంటే
6: అవగాహన మనం ఈ అటవీ శాఖకు సంబంధించి ఏ విధమైనటువంటి అవగాహన చర్యలు మనం తీసుకుంటున్నాం?
7: కరెక్టే. మాకు వచ్చేసేసి అటవీ శాఖలో యాక్చువల్గా చాలా యొక్క ఉద్యోగుల యొక్క సంఖ్య చాలా తగ్గిపోతుంది, రిక్రూట్మెంట్ జరగడం లేదు. అటు తర్వాత కూడా నేనేమంటున్నానంటే ఈ విభిన్నమైనటువంటి పనులు

లైఫ్ గురించి చూసుకోవాలి, ప్లస్ రక్షణకు పోవాలి. సో మామూలుగా ప్రజలకు అవగాహన అంటూ సామాజిక వన విభాగం అనేది జిల్లాలో ఒక డిఎఫ్ ఉంటున్నారు. అక్కడ వచ్చేసేసి మన సిబ్బంది రేంజ్ ఆఫీసర్లు అయితేనేమి, ప్లస్ సెక్షన్ ఆఫీసర్లు కూడా చాలా రిక్రూట్మెంట్ జరగడం లేదు. మహా అంటే అక్కడ వచ్చేసేసి ఒక 8 మంది 9 మంది జిల్లాలో ఉన్నటువంటి యొక్క ఫీల్డ్ స్టాఫే ఉన్నారు. సో ఇవన్నింటి వలన వాళ్ళు అందరినీ కూడా సెన్సిటైజ్ చేయలేకపోతున్నారు. యాక్చువల్గా యాక్చువల్గా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా స్కూల్ నర్సరీస్ అని పెట్టి అక్కడ కూడా ప్రతి విద్యార్థికి కూడా రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపలనే అసలు నర్సరీ అంటే ఎట్లుంటుంది, మొక్కలు ఎలా పెరుగుతాయి, ఏ మొక్కలు ఎలా ఉంటాయి. రాను కాలంలో పూర్వం మనం అందరం కూడా పల్లెటూర్లకు పోయేస్తే సెలవులలో చింత చెట్లు, వేప చెట్లు, అన్ని రకాల చెట్లని మనం గుర్తుపట్టేయగలమా. కానీ ఈరోజు ఈ యొక్క ఈ ఇంగ్లీష్ చదువులు వచ్చాయో లేకపోతే ఈయన పూర్వం పల్లెటూర్లకు పోవడం కూడా తగ్గించేసి అసలు ఏంటి ప్రకృతి, మన ఊరి దగ్గర ఉన్న కొండ చూసిన చూడని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుందంటే మనము ఈ యొక్క అడవుల శాతాన్ని పెంచాలి, లేకపోతే వర్షాలు రావడం లేదు కాబట్టి ప్రతి స్కూల్లో కూడా నర్సరీ పెట్టాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు రమారమి మన జిల్లాలో వచ్చేసేసి 120 స్కూల్స్లో కూడా మేము పెట్టాం. గతంలో మా దగ్గర వచ్చేసి మా సెంట్రల్ నర్సరీలో మొక్కలు పెంచే కార్యక్రమం ఉంది, అది ప్రభుత్వం ఉండి లేదు, ప్రజలకు చెరువులోనే ఉండాలి, ప్రతి స్కూల్లో కూడా నర్సరీ పెట్టాలి, అక్కడ 5,000 10,000 మొక్కలైనా పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఉంటే ఆ పల్లెటూరులో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని పోతారనేటువంటి మంచి ఉద్దేశంతో చేశారు. అక్కడ కూడా కొన్ని పరిస్థితులు, మాకు వాటర్ లేదు, బోర్ లేదు, మన ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ పడమటి ప్రాంతంలో ఎంత నీళ్ళ కరువు ఉందో మనకందరికి తెలుసు, అయినా కూడా మేము మొక్కలు పెంచి ఉన్నాము. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మనకు ఆ యొక్క ట్రీ కల్చర్, చెట్లను పెంచాలి అనేటువంటి కల్చర్ మనలో రావాలి. అది లేనందుకే మనమందరం కూడా ఎంతో ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఈ నెలలో నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. బాధ అవుతుంది రైతు సోదరులు చూస్తే, ఆ యొక్క మిరప చెట్లకు కూడా ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నారంటే చాలా బాధ అవుతుంది. బోర్లలో నీళ్లు 500-600 అడుగులకు పోతున్నాయి. ఒకటే నేను చెప్పగలను ప్రజలకు కానీ అధికారులకు కానీ, ఒకటే మా శాఖ తరఫున కోరేది ఏమంటే, రాబో తరాలకు ప్రతి ఒక్కరు కూడా రైట్ ఫ్రమ్ ఉద్యోగస్తులు అయితేనేమి, ప్రజలైతేనేమి, రైతు సోదరులు అయితేనేమి, అందరూ కూడా బాగా ఉండాలంటే, పచ్చపచ్చగా ఉండాలంటే వర్షాలు బాగుండాలి. ట్యాంకర్లతో ఎన్ని నీళ్ళు పోసినా ఏం కాదు, ఇంకొకటి చేసినా కూడా మనము కాదు. కాబట్టి దానికి ఒకటే లాంగ్ రన్లో ప్రణాళిక, మనము దీర్ఘమైన ప్రణాళిక తయారు చేసుకొని మొక్కలు విరివిరిగా పెంచాలి. ఎక్కడ పెంచాలంటే పొలం గట్లమింత పెంచవచ్చు, వామదొడ్లలో పెంచవచ్చు, ఇంటి ముందర పెంచవచ్చు, స్కూల్ ఆవరణలు పెంచవచ్చు, రోడ్ల మీద పెంచవచ్చు. ఇవన్నిటికి కూడా ఒకటే మార్గం, కృతనిశ్చయంతో ఒక 5-6 ఏళ్ళు పెంచుకొని. అది ఇంకొకటి నేను ఒక ముఖ్య విషయం చెప్తాను, మొక్కలు పెంచడం గొప్ప కథ, నాటడం గొప్ప కథ కాదు, దాన్ని పోషించడం గొప్ప కథ. ఎందుకంటే ముందుగానే సమ్మర్లో ఇక్కడ 43 డిగ్రీలు పోతుంది, నాటిన మొక్క మాడిపోతుంది. కాబట్టి ఒక చిన్న సలహా ఏమంటే, విత్తనాలు నాటుదాం. మన పూర్వీకులు కళ్ళందొడ్ల చుట్టూరు, వామదొడ్ల చుట్టూరు, చేన్ల గట్టలో నాటే చింత చెట్లే ఇప్పుడు మరహా వృక్షాలు అయిపోయినాయి. ఇంకోటి నేను ఒక్కటే మాట చెప్పగలను, ఒక సామెత ఉంది, పడు చెట్టు 10 కాలాలు ఉంటుందని. అంటే ఆ విత్తనంలో నుంచి ఆ యొక్క వేరు వ్యవస్థ వచ్చి అది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు అది పైకి మొక్క పెరగదు. అంటే తనకు అనుకూలమైన వాతావరణం వచ్చిన తర్వాతనే మొక్క చిగురిస్తుంది. అందుకని మన అడవులలో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు వర్షం రాకపోయినా అడవులు ఎండిపోవడం లేదు. కానీ మన పంటలు వచ్చేసి 2 నెలలు వర్షం లేకపోతే ఎండిపోతున్నాయి. కాబట్టి నేను ఒక్కటే చెప్పగలనేమంటే, మా చెట్లు కూడా, మా అటవీ శాఖ నాటిన చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఎందుకు అంటే మనం బ్యాగులలో పెంచడం వలన, ఒక పాలిథిన్ బ్యాగులలో, దాని వేరు వ్యవస్థ అంతా అక్కడనే ఉంది. అది నాటిన వెంటనే అక్కడ నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలంటది, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు, వర్షం లేనిది. అదే విత్తనం వేస్తే తక్కువ నీళ్ళతోనే ఒక చెమ్మ ఉన్నా కూడా మొలక వచ్చేస్తుంది. అది పద్ధతిలో, అందుకనే కొందరు ఏమంటారు మాకు సీడ్ ఎక్కడ ఇస్తారు అంటున్నారు. నేను ఒక్కటే మాట, నేను రైతు సోదరులకైతేనేమి, ప్రజలకు అందరికి కూడా, నేను విద్యార్థులకు కూడా కోరేది ఏమంటే, మనకు బయట పోతే చింత విత్తనాలు ఉన్నాయి, వేపిత్తనాలు ఉన్నాయి, దర్శనమిత్తనాలు ఉన్నాయి, రేగిత్తనాలు ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి. ఒకటే సామెత ఉంది, మన గాంధీ మహాత్ముడు గారు, ప్రకృతి వనరులు మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి, మన ఆశకు కల్లాలు కళ్ళెం వేస్తే ఆ వనరులు మనకు సమృద్ధిగా సరిపోతాయి, మన దురాశకు ఏ యొక్క వసతి కూడా, ఏ యొక్క వనరు కూడా సరిపోదని మహాత్ములు గారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి నేను ఇప్పటి నుంచే మన పిల్లల్ని కానీ, మన యొక్క అందరిని, మన యొక్క ఇంట్లో భాగస్వాములందరినీ కూడా కనీసం
చెట్లు నాటకపోయినా కనీసం ఉన్నటువంటి చింత గింజలు, వేప గింజలు, దిరిసం గింజలు ఎక్కడ పడితే అక్కడ కలం దొడ్లలో ఎన్ని బీడు ఉన్నాయి, కలం చుట్టూ

0: ఉంది. చేను దగ్గర కూడా గుట్టలు ఉన్నాయి, మనకు అనుకుని మన చేను అనుకుని పైన గుట్టుంది, ఆ గుట్టలు కూడా మనం ఇత్తనాలు నాటొచ్చేద్దాం, వర్షం వచ్చేస్తే అవి మొలకెత్తాయి. కాబట్టి ఈ విధంగా మనం చేస్తే తప్పకుండా జయించగలుగుతామండి మనం.
1: ఇప్పుడు ఈ జిల్లాకి సంబంధించి ఈ వాతావరణంలో ఈ క్షేత్రంలో తక్కువ కాలంలో ఎక్కువగా వచ్చే మొక్కలు ఏమైనా ఉన్నాయండి?
0: ఒక్కటే మీకు తమకి నేను మీకు చెప్పేది ఏముందంటే, ఇప్పుడు వచ్చేసేసి మేలియా డ్యూబియా అనేటివి, యూకలిప్టస్ అనేటివి, సూబాబులు అనేటివి పెంచుతున్నాం మనం, కాదని లేదు. నేను అది వ్యాపారయుక్తంగా మనము కొంతమంది నీళ్ళ వసతి పెంచి మంచి పంట భూములలో కూడా సూబాబులు పెడుతున్నారు, పంట భూములలోనే జామాయిలు పెడుతున్నారు, పంట భూములలోనే వచ్చేసి మేలియా డ్యూబియా నాటుతున్నారు. నేను ఒకటే చెప్పేది ఏమంటే, అది పల్ప్ వుడ్కు మాత్రమే పనికొస్తుంది. ఎప్పుడు కూడా నేను ఒక చిన్న ఉదాహరణ, మనము ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు వచ్చాయి, దానికి ఎంత గట్టితనం ఉందండి, అదే మన నాటుకోడి, అదే ఒక కంజు, అంటే గట్టిగా ఉన్నది, 10 కాలాలు ఉన్నది, చావ ఉన్నది. ఆ చావ ఉన్న చెట్లు అయినటువంటి మన చింత చెట్లు, వేప చెట్లు, అవి తప్పక నాటుకొని మన పిల్లలకు, మీ మనవడికి కావాలి రేపు పొద్దునంటే కనీసం ఒక 30 ఏండ్లు 20 ఏండ్ల వేప చెట్టు ఉందంటే కోసుకుంటే అది వేప చెక్కలు ఇస్తుంది. అలాగే టేక్ చెట్లు, అలాగే జిట్టేగి చెట్లు కొన్ని నాటుకుందాం మనం. చింత చెట్లు పెడితే 100, 150, 50 సంవత్సరాలు ఫలం ఇస్తూనే ఉంటుంది. దానికి ఎలాంటి రసాయనిక ఎరువులు అవసరం లే. చింతకాయ చెట్టు, ఒక చింత చెట్టు ఉందంటే దగ్గర 3000, 4000 పలుకుతుంది. కనీసం ఒక ఎకరాలో ఒక 5-6 చింత చెట్టు ఉందంటే నీకు సంవత్సరానికి ఎంత లేదన్నా 20-30 వేలు వస్తుంది. మనం వ్యవసాయంలో ఊరికే ఖర్చు పెడితే కూడా 20 వేలు రావడం లేదు. కానీ చింత చెట్టు 4 చెట్లు ఉన్నాయనుకోండి, ఏం పని చేయకపోయినా కూడా ఆ ఆదాయమే మనకు, చింత చెట్ల ఆదాయం చాలా బాగుంది. అలాగే వేప చెట్లు. సో రైతు సోదరులకు కానీ ప్రజలకు నేను ఒక్కటే విన్నవించేది ఏమంటే, ఈ చెట్లని మనం నాటుకుందాం, ఇత్తనం నాటుకుందాం. మొక్క నాటడం చాలా కష్టం, దాన్ని పోషించలేం. ఎందుకంటే ఎదిగిన పిల్లవాడిని మన దత్తత తీసుకుంటే ఎంత కష్టమో వాడిని పెంచి పోషణ. అదే చిన్న పిల్లవాడిని అయితే మనం ఈజీగా దత్తత తీసుకున్న వాడు మన అనుకూల మన పరిస్థితికి అనుకూలంగానే వాడు మనకు బాగా తక్కువ వనరులతోనే బతకడానికి ఆస్కారం ఉంటుంది.
1: జయచంద్రారెడ్డి గారు, ఇందాక మీరు చెప్తూ ఈ ఆధునిక అవసరాల నిమిత్తం ఇళ్లలో అవసరాల కోసం ఈ యొక్క చెట్లను నరకడం, తద్వారా ఈ సోఫాలు కానీ కుర్చీలు కానీ ఆధునికమైనటువంటి వసతులను సమకూర్చుకుంటున్నాను, దానివల్ల చెట్లను నరకడం జరుగుతుంది, తర్వాత తగ్గిపోతుందని చెప్తున్నాను. ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టం ఏంటి?
0: అంటే మన నష్టం అంటే ప్రకృతి మనకు కావాలి. నేనేమంటానంటే మనము ఓకే, నేను ఏమైనా మంచి మంచి వసతులు ఉండకూడదం లేదు
1: అని కదండి అంటుంది, ఆ చెట్లు నరకడం వల్ల వచ్చిన నష్టం ఏంటి మనకి?
0: నష్టం అంటే కలప కానీ ఇప్పుడు వచ్చేసి మనం ప్యానలింగ్ చేస్తాము, వుడ్ ప్యానలింగ్ చేస్తాము, మంచి మంచి పెద్ద పెద్ద సోఫాలు చేసుకుంటాము, దాని మళ్ళీ కరువు చేయాలంటే దానికి పెద్ద లావు మొద్దులు నరుకుతేనే అలాంటివి వస్తాయి. కాబట్టి నేనేమంటానంటే అలాంటి వసతులు కావాలి అన్నప్పుడు దానికి తగ్గట్టు ప్రత్యామ్నాయం కూడా మనం తయారు కావాలి.
1: అంటే ఒక చెట్టు నరిగినప్పుడు ఇంకో చెట్టు మొక్క వేయడం ఒకటి,
0: ఒకటి ఒక చెట్టుకు ఒక చెట్టు కాదండి. మనం వాల్టా యాక్ట్ ప్రకారం ఏమంటున్నామంటే, అయ్యా మా భూమిలో ఉన్న చెట్లను నరుక్కుంటాం కదా, మాకు పర్మిషన్ అంటే అయ్యా మీరు మీ భూమిలో చెట్లు నరుక్కోండి, ఒకటికి 2 నాటండి అంటున్నాం. ఇంకొకటి నేనేమంటే, మనిషి ఆరోగ్యకరంగా జీవించాలంటే మినిమం 5 మహావృక్షాలు ఉంటే ఆ వృక్షాల నుంచి వచ్చేటువంటి ఆక్సిజనే నీకు సరిపోతుందంట. నేను ఒకటే మాట చెప్తాను, మన జనాభా 125 కోట్ల జనాభా మన భారతదేశంలో. అంటే అప్పుడు 650 కోట్ల మొక్కలు, 650 కోట్ల మొక్కలు మనకుంటేనే మనం సమృద్ధిగా బతుకుతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఢిల్లీలో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు వారం రోజు సెలవులు అంటున్నాడు, బస్సులు సెలవు అంటే పొద్దున పూట చూస్తే ఒక బాధ, రాత్రి పూట దుమ్ము, అసలు ఎట్లా జీవితం అనేటువంటి సందేహంలో పడిపోయినాం. ఆహా, మహానగరము మన యొక్క రాజధాని, ఆ రాజధానిలోనే ఉంటే రేపు పొద్దున వచ్చేసి అన్నిటికీ కూడా వ్యాపిస్తుంది. కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు మొక్కలు మాత్రం విరివిరిగా పెంచుకుంటే దుమ్ము కూడా రాదు. మన ఇంటి ముందు చుట్టూ పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, బజార్లో బస్సు పోతే ఈరోజు దుమ్ము లేస్తుంది. కరెక్ట్, బస్సు ఉండాల్సిందే, కానీ ఆ దుమ్ము నరికట్టాలంటే ఇండ్లేకి రాకముందా మన ఇంటి ముందర 4 మొక్కలు నాటాలి. ముఖ్యంగా మహిళామణి, మహిళ లేనిది ఈరోజు ముందడుగు పడదు. నేను ఒకటే ఒకటి కోరేది ఏమంటే, మన ఇంటి ముందర పూర్వకాలంలో కూడా మందారం చెట్లున్నాయి, మల్లె చెట్లున్నాయి, ప్లస్ మామిడి చెట్లున్నాయి, వేప చెట్లున్నాయి. ఎవరైనా వస్తున్నాయి అన్నా కాలు కడుక్కుంటే ఆ చెట్టు దగ్గర కాలు కడుక్కుంటే ఆ చెట్టుకు నీళ్లు, అంటే ఆయన కాలు గడిగినట్లుంది, చెట్టుకు నీళ్లు పోయినట్లుంది. అదొకటి. ఇంకొకటి నేనేమంటానంటే, ఈరోజు ప్రతి ఇంటి ముందర కూడా ఇంతకుముందు పూర్వం మన కొట్టాల మీద వచ్చేసి సొర్రపాదులు, బీరపాదులు ఇలాంటివి వేస్తే సహజ సిద్ధమైనటువంటి ఎరువులు లేనటువంటి మన రసాయనిక ఎరువులు లేనటువంటి ఈ కూరగాయలు కూడా మనం పండించుకొని తిని బాగా బలంతగా. ఈరోజు మనము ఈ మిరపకాయలు చూస్తే అక్కడ వల్ల మందులు కొడితే 10 మాటలు కొడితే ఆ మందంతా మనకు 1 గ్రాము పోయినా కూడా

0: ఈరోజు క్యాన్సర్ వ్యాధులు ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి పచ్చదనం అనేది మన కంటికి మంచిది, ఒంటికి మంచిది.
1: చక్కటి విశేషాలు చెప్పారండి జయచంద్రారెడ్డి గారు. వచ్చేసారి మరిన్ని విశేషాలతో మనం శ్రోతల ముందు ఉందాం. ఇంతవరకు నమస్కారం.
0: తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తే మనం పచ్చదనం పరిశుభ్రంతో పాటు మన ఆరోగ్యం కొరకు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరిదిగా సెలవు తీసుకోండి. నమస్తే, జై హింద్.
2: మీరు ఇంతవరకు వన సంరక్షణ మానవాళి బాధ్యత శ్రీ బి జయచంద్ర రెడ్డి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని సినీ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాఘవేంద్ర చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడుతున్న పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మృదుమధుర గీతమంజరి భావలహరిలో ఈనాటి అంశం ప్రేమ. ప్రేమ గురించి ముందుగా రెండు మాటలు తెలుసుకొని తర్వాత పాటలు విందాం. ప్రేమ అనేది రెండు హృదయాల మధ్య అనుబంధాన్ని, ఆప్యాయతను, నమ్మకాన్ని తెలిపే ఒక బలమైన భావోద్వేగం. ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, ఒకరి సుఖశాంతులను మరొకరు కోరుకోవడం మరియు వారిని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం ఇందులో ముఖ్యం. ప్రేమ ఎన్నో రకాలు. ప్రేమ అనేది కేవలం భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య మాత్రమే కాదు, తల్లిదండ్రులు పిల్లలపై చూపే ప్రేమ, ఇద్దరు స్నేహితులు మధ్య ఉండే అనురాగం, ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే అనురాగం, లేదా ప్రకృతి లేక దేవునిపై ఉండే భక్తి కూడా ప్రేమలో భాగమే. ఇక మన తెలుగు సినిమాలలో తల్లిదండ్రుల ప్రేమ గురించి, ప్రేమికుల ప్రేమ గురించి, స్నేహితుల ప్రేమ గురించి కవులు సందర్భోచితంగా ఎన్నో పాటలు రచించారు. వాటిలో కొన్ని ఈరోజు గుర్తు చేసుకుందాం. ముందుగా తల్లి ప్రేమ. తల్లి కొడుకుల ప్రేమ ఎంతో అనుబంధాలు, ఆప్యాయాలతో కూడుకున్నది. ఈ సందర్భంగా నాని సినిమాలో ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన పాట పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. రచన చంద్రబోస్, సంగీతం ఏఆర్ రహమాన్. వినండి.

భావలహరి మృదుమధుర గీతమంజరిలో ప్రేమ గురించిన పాటలు వింటున్నారు. తల్లి ప్రేమ గురించి చెప్పాల్సి వస్తే అమ్మ ప్రేమ అనంతమైనది, ఆమె ప్రేమ ఎలలేనిది. మనం చిత్రం కోసం కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యావుగా అనే పాటను పాడుతున్నారు మాస్టర్ భరత్, అనూప్ రూబెన్స్. ఈ గీత రచన చంద్రబోస్, సంగీతం కూడా అనూప్ రూబెన్స్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: తల్లి ప్రేమ గురించిన పాటలు వింటున్నాం కదా. ఇప్పుడు రాజా చిత్రం కోసం కేఎస్ చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం, రాజ్ కుమార్ సంగీతం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే గతమంతా కదిలేలా.

తల్లికి తన పాప లేదా బాబు ఎలా ఉన్నా ఎంతో మధురం, ఎంతో ఇష్టం. ఆ ప్రేమను తెలియజేసేది మన యమలీల చిత్రంలోని చిత్రా గారు పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యంలో ఎస్వి కృష్ణారెడ్డి స్వరాలు కూర్చగా ఈ పాట వినండి.

మృదుమధుర గీతమంజరి భావలహరిలో శ్రోతలు ఈరోజు అమ్మ ప్రేమ గురించిన ప్రత్యేక పాటలు వింటున్నారు. అమ్మ ప్రేమ అనేది ఈ సృష్టిలో స్వచ్ఛమైన, నిస్వార్థమైన, వెలకట్టలేని భావన. దీనిని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రతిఫలం ఆశించకుండా తన సర్వస్వాన్ని బిడ్డ ఎదుగుదల కోసం ధారపోసే త్యాగమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ ఎలాంటి షరతులు లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా ఉంటుంది. బిడ్డ ఏ స్థితిలో ఉన్నా

ఎలాంటి వారైనా వారిని తన గుండెల్లో పెట్టుకుంటుంది. బిడ్డ ఆకలి కోసం తన ఆకలిని, బిడ్డ సంతోషం కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం చేస్తుంది అమ్మ. బిడ్డ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే మొదటి గురువు అమ్మ. తల్లి తన బిడ్డను హత్తుకున్నప్పుడు లేదా లాలించినప్పుడు ఆ బిడ్డకు భద్రతాభావం, మానసికత ప్రశాంతత వస్తుంది. బిడ్డకు ఏ కష్టం వచ్చినా ముందుగా కవచంలా నిలబడేది అమ్మే.

ముత్యాల అమ్మ. ఆమె ప్రేమ జీవితాంతం తోడుండి సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అమ్మ ప్రేమ గురించి బిచ్చగాడు సినిమాలో భాషాశ్రీ రాసిన పాటకి విజయ్ ఆంటోని పాడిన ఈ పాట వినండి. వంద దేవుళ్ళే దిగివచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా.

మృదుమధుర గీతమంజరి భావలహరి మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎంఒ మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్దిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగా నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం శ్రోతలు నేరుగా మీ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రానికి ఫోన్ చేసి సినిమా పాటలు కోరుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223239. ఫోన్ నెంబర్

0: మరొకసారి 0855 2233393. ముందుగా తొలి శ్రోతను పలకరిద్దాం. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. సల్మాన్ గారు బాగున్నారా? లేదండి, మాది మామూలుగా ఈవినింగ్ డ్యూటీ, ఇవాళ మార్నింగ్ డ్యూటీ వేశారు.
1: ఓకే సార్. అడవి దొంగ నుంచి?
0: అడవి దొంగ.
1: చిరంజీవి. వానా వానా వందనం సార్.
0: అడవి దొంగ నుంచి ఏ పాట అన్నారు?
1: వానా వానా వందనం.
0: వానా వానా వందనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు.
1: అవును సార్. ఈ పాట చూస్తున్నారు ఆళ్ళగడ్డ పోలయ్య, రామయ్య, డెవరు బాబు, అశోక్.
0: పాట వచ్చేస్తుంది, వినేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు నరేష్ సార్, మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట సార్. మాది
0: నరేష్ గారు, బాగున్నారా?
1: మేము చాలా బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: సార్, శంకర్ దాదా జిందాబాద్ సార్.
0: కొత్తదా?
1: చిరంజీవి సార్, శంకర్ దాదా జిందాబాద్.
0: శంకర్ దాదా.
1: ఇందా సార్,
0: ఒక్క నిమిషం.

0: హలో,
1: ఒక్క నిమిషం నరేష్ గారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉందండి.
0: ఎంబీబీఎస్ నుంచి అయితే మన పాట ఏంటి సార్? చైల చైల అనే పాట ఏంటి సార్?
1: చైల చైల. ఓకే, చిరంజీవి కేకే కలిసి పాడారు.
0: చిరంజీవి స్వయంగా పాడుతుంది
1: ఓన్ వాయిస్ చిరంజీవి గారిది పాట.
0: అవునవును సార్.
1: కొంచెం మిక్సింగ్ కేకే గారు పాడారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చెప్పండి నరేష్ గారు.
0: కొడుతున్నవారు నరేష్ గోగా శిరీష ఓంకార్ లక్ష్మీ టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలు అందరి కోసం సార్.
1: అందరికి వినిపించాలి మరి.
0: చూస్తాం సార్, మా చిన్న యాప్లో వినిపిస్తున్నాం.
1: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలా కాల్ చేస్తుంది.
0: ఓకే, థ్యాంక్స్ సార్.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: Work from home. High salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా,
8: చిక్కుకుంది.
9: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
10: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
11: వెల్కమ్ టు హలో FM అండి. హలో హలో
12: హలో,
11: వెల్కమ్ టు హలో FM అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
12: నవీన్ సార్.
11: నవీన్ గారు, కట్ చేయలేదా మీరు ఇంకా?
12: నవీన్ సార్.
11: వెల్కమ్ టు హలో FM అండి.
12: శుభోదయం అండి.
11: శుభోదయం సార్. ఎవరు మాట్లాడుతున్నారు?
12: ఏసఐ
11: గారు. బాగున్నారా?
12: బాగున్నా
11: అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు? సుపుత్రుడు పాత సినిమా. ఏమన్నారు? పాడండి కొద్దిగా పాట వచ్చేలోగా. మీ వయసు ఎవరు పాడారు ఈ పాటని? గంటసాల సుచల పాట వచ్చేస్తుంది మరి. మరి పాట మొత్తం వచ్చేసిందాలి మరి మీకు. పర్లేదు, మీ వాయిస్ అందరూ వింటున్నారు.

ఎర్రగొండపాలెమా, పక్కన ఏదైనా ఊరా? ఏం పని చేస్తుంటారు మీరు? ఎట్లా, రేడియో ఉందా, సెల్లో వింటారా? పక్కన అందరికి వినిపిస్తారా మరి మీ ముఠా మెంబర్కి? అందరికి వినిపించండి మరి, అందరు వినాలి. వినేయండి మరి, పాట వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ఏసఐ గారు.

0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో,
1: నమస్తే సార్.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: పుల్లన్న సార్, సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపుర జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాండి. పుల్లన్న గారు ఏం చేస్తుంటారు మీరు?
1: ఫస్ట్ పోస్ట్ నేను సార్ రిటైర్డ్ అయినాను. తర్వాత బార్బర్ షాప్లో బ్యాండ్ వాంచేది, డ్రామాలకు తబల వాంచేది. ఈ వృత్తులు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం.
0: ఆల్రౌండర్ మీరు?
1: అవును సార్.
0: ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు ఇవాళ?
1: విశ్వనాథ నాయకుడు సార్. మరవనంటుంది మనసు, మారనంటుంది మనసు సార్.

0: విశ్వనాథ నాయకుడు కృష్ణ గారిదా?
1: అవును సార్.
0: అందులోంచి
1: మరువనంటుంది మనసు, మారనంటుంది మనసు.
0: ఓకే, రమేష్ గారు పాడారు. పి సుశీల రమేష్. వినేద్దాం మరి.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
1: నమస్తే. ఓకే,
0: పాట వచ్చేసింది, వినేయండి మరి.

0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: నేను మహారాష్ట్ర నుంచి గంగాధర్ సావర్కర్ మాట్లాడుతున్నాను సార్.
0: సావర్కర్ గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగుంటారు సార్?
0: బాగున్నా అండి. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను సార్ రిటైర్మెంట్ ఉన్నా సార్.
0: రిటైర్ అయ్యారా? ఆర్మీ?
1: అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెట్ కమిటీలో.
0: ఓకే ఓకే. ఆంధ్ర వాళ్ళేనా మహారాష్ట్ర అండి మీరు?
1: మహారాష్ట్రమే కానీ తెలంగాణ బార్డర్.
0: తెలుగు బాగా మాట్లాడుతున్నారు
1: సార్? మాకు నిజామాబాద్ అంటే ఒక 55 కిలోమీటర్ సార్.
0: ఓకే,
1: తెలంగాణ
0: బార్డర్లో ఉన్నారు.
1: బార్డర్లో సార్.
0: ఏ చిత్రం నుంచి కోరుతున్నారు పాట ఇవాళ?
1: షిరిడి సాయిబాబా మాత్యం నుంచి ఒక మంచి పాట వేశారు సాయిబాబా పాట.
0: షిరిడి సాయిబాబా ఇందాక వేశాం కొన్ని పాటలు
1: సార్.
0: సాయిబాబా మాత్యంలో మహాత్యమా? షిరిడి సాయి మహాత్యం.
1: షిరిడి సాయిబాబా.

0: ഷിർഡി സായ് മാധ്യം. ఏంటండి వర్షాలు ఎలా ఉన్నాయి అక్కడ?
1: వర్షాలు పడుతున్నాయి సార్.
0: మీకు బాగున్నాయా?
1: బాగున్నాయి సార్. మీద ఉన్నా సార్? వర్షం
0: ఇక్కడ లేదండి, చల్లగా ఉంటుంది కానీ వర్షం అయితే లేదు. మూడు నుంచి
1: వర్షాలు పడ్డాయి సార్.
0: ఏ పాట ఏమంటారు అందులో?
1: ఏదైనా మంచి పాట అయింది సార్.
0: ఓకే, జయస్దాస్ జయస్దాస్ గారి పాడిన పాట.
1: మళ్ళా ప్రవీణ్ నర్సాపూర్, అజీజ్ భాయ్, నిజామాబాద్, పులోరయ్య, చాపా భూమేశ్వర్.
0: మీకు షిరిడి దగ్గర?
1: సార్
0: షిరిడి దగ్గర. మీకు
1: షిరిడి అంటే 500 కిలోమీటర్లు సార్.
0: 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.
1: 500 సార్.
0: పాట వచ్చేస్తుంది మరి.
1: సరే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలా కాల్ చేస్తుండీ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే మేడం, బాగున్నారండి?
2: బాగున్నానండి సార్. మీరు బాగున్నారా సార్?
1: బాగున్నారు మేడం.
2: మీరు కొత్తగా వచ్చారా సార్?
1: పాత వాళ్ళమేండి, కాకపోతే సాయంత్రం డ్యూటీ వాళ్ళం, మార్నింగ్ చేస్తున్నాం ఇవాళ.
2: అవును సార్, నా పేరు మంజుల సార్, మార్కాపురం నుంచి.
1: మీ వాయిస్ వింటుంటామండి ఈరోజు మంజుల గారు. ఎక్కడ, కొత్తపల్లె మీరు? మార్కాపురం. ఓకే ఓకే.
2: అవును సార్, నేను డైలీ కాలర్ నేను సార్, అయితే ఈ మధ్య కొంచెం జాబ్ ఇస్తున్నా అంతే.
1: హౌస్ వైఫ్ మేడం, జాబ్ చేస్తుంటారు మీరు?
2: హౌస్ వైఫ్ సార్.
1: హౌస్ వైఫ్. ఏ చిత్రం నుంచి పాట కొడతారు?
2: బావల హరి. అన్నీ బాగున్నాయి సార్, మంచి పాటలు ఇచ్చారు.
1: థ్యాంక్ యూ మేడం. నేను కూడా చాలా ఏళ్ళ తర్వాత మార్నింగ్ డ్యూటీ చేశాను ఇవాళ.
2: అవును సార్, అందుకనే అడుగుతున్నా. ఎక్కువ అదే ఈవినింగే వస్తుంటారు మీరు?
1: అవును మేడం, అవును మేడం.
2: ఎప్పుడు మార్నింగ్ రా?
1: అమ్మ ప్రేమ గురించి వేసాము ఇవాళ బావలహరిలో.
2: అవును సార్, అమ్మ ప్రేమ గురించి అన్ని మంచి సాంగ్స్, మనం మూవీలో సాంగ్స్, మంచి మంచి సాంగ్స్ చేశారు, చాలా బాగున్నాయి సార్.
1: విన్నందుకు థ్యాంక్స్ అండి.
2: మొత్తం కార్యక్రమాలన్నీ వింటాం సార్ మేము రోజు. ఇవాళ మరీ బాగున్నాయి, అమ్మ ప్రేమ గురించి చెప్తూ ప్లే చేస్తూ.
1: అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా.
2: అవును సార్,
1: ఆ పాటలు ఒక్కొక్కరు రాసిన వాళ్ళు ఒక్కొక్క రకంగా రాశారు. అమ్మ ప్రేమ ఎంత చెప్పినా తక్కువే మనకు.
2: తక్కువే సార్, ప్రతి చోట దేవుడు కొలువు ఉండలేక అమ్మని సృష్టించారు అని అంటారు కదా.
1: 100% అమ్మా. అవునమ్మా.
2: అవును సార్. సార్, స్వప్నలోకం మూవీ సార్.
1: స్వప్నలోకం. స్వప్నలోకం నుంచి ఏ పాట అండి?
2: ఆ సాంగ్ సార్, స్వప్నలోకంలో మేలుకున్నాగా.
1: అది అంటే రెండు సినిమాలు ఉన్నాయి మేడం ఇందులో. 99 ఒకటి ఓల్డ్ సినిమా ఇది.
2: జగపతి బాబు సార్.
1: అంటే రెండు ఉన్నాయండి స్వప్నలోకం అనేది. 99లో ఒకటి ఉంది, ఓల్డ్ ఒకటి ఉంది.
2: 99లో సార్.
1: 99లో వచ్చేసి మీరు చెప్పే అంటే టైటిల్ స్టార్టింగ్ ఏమైనా తేడా వస్తుంది? అది ప్రేమిస్తున్న సుప్రభాతంలో ఉంది పాట ఉంది. ఓకే, సుప్రభాతంలో మేలుకున్న పాట.
2: అవును సార్.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నారు అది పాటకి.
2: అవును సార్, చిత్ర గారు, బాలసుబ్రహ్మణ్యం గారు.
1: పాట వచ్చేస్తుందండి, శ్రోతలు ఎవరు ఉన్నారా?
2: అందరికీ
1: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం, ఇలా కాల్ చేస్తుండీ. థ్యాంక్ యూ వెరీ మచ్.

0: சுபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்
3: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. హలో
4: సార్,
3: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు ఆవుల కోటేశ్వరరావు సార్. కొత్తపల్లి నుంచి. బాగున్నారా సార్?
3: బాగున్నా అండి. కొత్తపల్లి ఎక్కడ ఇది?
4: ఆరువిడి దగ్గర సార్, దేవరాజు ఆరువిడి మధ్యలో.
3: ఓకే, ఈ కొత్తపల్లి. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
4: నేను హ్యాండిక్యాప్డ్ సార్.
3: హ్యాండిక్యాప్డ్. రేడియో ఎట్లా వింటున్నారు మీరు?
4: ఫోనే సార్, ఫోనే.
3: ఫోన్ న్యూస్ ఆన్ ఏరియా యాప్లో వింటున్నారా?
4: అవును సార్, అవును సార్.
3: ఓకే అండి, ఏం పాట కొడుతున్నారు ఇవాళ?
4: సూపర్ పోలీస్లో సార్.
3: సూపర్ పోలీస్ వెంకటేష్.
4: అవును సార్.
3: అందులో ఏ పాట అండి?
4: కన్ను కొట్టకే అని ఉండదు సార్.
3: ఏం పాట అన్నారు?
4: కన్ను కొట్టకే కబాడీలు అనే పాట సార్.
3: ముక్కాంబేనా?
4: సూపర్ పోలీసే సార్.
3: సూపర్ పోలీస్ 1994 కదా అది పిక్చర్. ఒకటే ఉంది సినిమా,
4: అదే
3: బాబు లవ్ ఒకటి, ముక్కాంబే పక్కా జెంటిల్.
4: సూపర్ కూడా అందులో ఉంది, ఇది కూడా ఉంది సార్. కన్ను కొట్టకైన పాట
3: మీరు చెప్పిన అంటే ఆ టైటిల్తో లేదండి. ఒక్క నిమిషం ఉండండి.
4: ఇంతకుముందు సార్ వేశారు మన నరసింహరావు సార్.
3: పాట టైటిల్ చెప్పాలి మీరు స్టార్టింగ్.
4: కన్ను కొట్టకే కబడ్డీలు అని ఉంటుంది సార్.
3: అంటే టైటిల్ సాంగే కదా అది. తేలుకొట్టినా తెనాలిలో అండి స్టార్టింగ్ అది.
4: అదే సార్, అదే సార్.
3: మీరు మళ్ళీ లోపల చెప్తే ఎట్లా మాకు? టైటిల్ తేలుకొట్టినా తెనాలిలో అది.
4: అదే సార్,
3: మన సుజాత పాడారు.
4: అవును సార్.
3: వచ్చేస్తుంది పాట, వినేయండి మరి కోటేశ్వరరావు గారు.
4: ఓకే, థ్యాంక్ యూ సార్.
3: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, ఇలా కాల్ చేస్తుండండి.
4: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: थान मोटी मला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: నడువులో తామర
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్
3: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
4: హలో,
3: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ సరిగా అనిపించట్లేదు మేడం. మీరు కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకుంటారా? పేరు చెప్పండి మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు మీరు రేడియో ఆపుకోవాలి మేడం. రేడియో ఆపుకుంటే మా వాయిస్ బాగా వినిపిస్తుంది. చెప్పండి మీ పేరు మేడం. వినపడుతుంది, చెప్పండి. బీప్ అనే సౌండ్ వస్తుందండి. మీరు దూరంగా ఉంటే అది రాదు. రేడియో వాల్యూమ్ అనేది తగ్గించుకోవాలి. అలాంటప్పుడు కొంచెం దూరం వెళ్ళి
4: రేడియో పెట్టుకోలేదు సార్. మొబైల్ నుంచి
3: మాట్లాడుతున్నాను. చెప్పండి, వినపడుతుంది ఇప్పుడు క్లారిటీగా ఉంది.
4: నాకు మంచి కుటుంబంలో సాంగ్ సార్.
3: పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రమాదేవి సార్, కడప నుంచి.
3: హౌస్ వైఫా మేడం? జాబ్ ఏదని?
4: జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. ఆల్రెడీ కొంచెం లీవ్లో ఉన్నాను సార్.
3: ఓకే మేడం. ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారండి ఇవాళ?
4: మంచి కుటుంబం సార్.
3: పాతది?
4: అవును సార్. అదే
3: మంచి కుటుంబం. మంచి కుటుంబం నుంచి ఏ పాట అండి?
4: గృహమే మాకు అమ్మ అనే సాంగ్ సార్.
3: గృహమేనా?
4: అవును సార్.
3: ఆ పాట అందులోనేనండి?
4: అవును సార్, గృహమే మాకు అమ్మ స్వర్గ సీమా.
3: అందులో పాటలు వచ్చేసి నీలో ఏముందో మనసే అందాల బృందావనం.
4: అది కాదు సార్, అది ఇంకా పాట సార్, ఓల్డ్ కాదు. మళ్ళీ మధ్యలో వచ్చింది కదా సార్ కృష్ణ.
3: మంచి కుటుంబం చాలా ఉన్నాయి అనుకుంటా. ఒక్క నిమిషం, పాట చెప్పండి ఒకసారి. మీరు
4: గృహమే మాకు అమ్మ అని సార్.
3: గృహమే?
4: అవును సార్.
3: గృహమే మాకు అమ్మ.
4: అవును సార్.
3: అది మంచి కుటుంబం, కృష్ణ గారిది. ఓకే.
4: అవును సార్.
3: బాలసుబ్రహ్మణ్యం, జానకి, రమేష్, రమణ నలుగురు పాడారు ఈ పాట. ఓకే మేడం, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
4: థ్యాంక్స్ సార్.
3: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలా కాల్ చేస్తుండండి.

0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: హలో హలో
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఎవరు
1: హలో
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి. నా పేరు ఒబ్లేష్ సార్.
0: ఒబ్లేష్ గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: సార్ మాకు భావనచ్చాడు అని సాంగ్ వినిపించండి సార్.
0: ఏ పాట, ఏ సినిమా అండి?
1: భావనచ్చాడు.
0: బావా?
1: అవును సార్.
0: బావనచ్చాడు అందులో ఏ పాట అండి?
1: అనురాగము అనురాగము
0: బావనచ్చాడులో ఇందులో ఒకటే పాట ఇచ్చారు మనకి, ఇది అక్క బావనచ్చాడే. ఒక పాటే ఉందండి ఈ సినిమాలో మా దగ్గర.
1: ఏం పాట?
0: అక్క బావనచ్చాడా?
1: అదొద్దులేండి సార్. అయితే
0: పాట చెప్పండి ఒకసారి మీరు అడిగే పాట.
1: అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమల పాట సార్.
0: ఈ పాట ఇంతకుముందు వేసాం మేము.
1: వేరే సినిమా అడుగుతుండ సార్?
0: ఒక నిమిషం. ఆ పాట

0: భావన నచ్చాడులో ఉంది, అది సపరేట్గా ఉంది, ఇందులో లేదు. చెప్పండి. ఉంది
1: అవునా?
0: చెప్పండి.
1: ఓకే ఓకే.
0: సాంగ్
1: ఇంకా
0: అయితే
1: పాట
0: ఉంది,
1: ప్లే చేయండి సార్.
0: భావన నచ్చాడులో హరిహరన్ సుజాత పాడారు.
1: అవును సార్. ఓకే సార్.
0: విన్నారా శ్రోతలు ఎవరన్నా? మీరి కోసమే
1: గవర్నర్ మాజీ అభిలేష్ సార్
0: కాల్ చేస్తున్నాండి ఇలాగే.
1: మా ఫ్రెండ్ చింత వెంకటరమణ కూడా ఉన్నాడు సార్, మన మార్కాపురం కంటిన్యూగా వింటుంటాడు.
0: ఓకే, అందరి కోసం మరి వినిపించిద్దాం.
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: టైం అయిపోతుంది, మీరే లాస్ట్ కాల్
1: ఓకే
0: చేయాలి.
1: సార్.

మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా సౌందర్యాన్ని ఇనుమడింపజేసే సహజ సిద్ధమైన సౌందర్య సాధనాలు శ్రీమతి కె విజయ గారితో పరిచయం, ఇంకా లలిత గీతాలు వింటారు. ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా సౌందర్యాన్ని ఇనుమడింపచేసే సహజ సిద్ధమైన సౌందర్య సాధనాలు శ్రీమతి కె విజయ గారితో పరిచయం వింటారు.
2: మనిషిని చూడగానే వీరు ఫలానా వ్యక్తి అని, వారు ఫలానా వ్యక్తి అని గుర్తించేది వారి యొక్క ముఖారవిందాన్ని బట్టి, వారి యొక్క పర్సనాలిటీని బట్టి. ఇలాంటి విషయాలు గమనించడం జరుగుతుంది. ఇలాంటి ముఖాన్ని ఎంతో సౌందర్యంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కనుబొమ్మలు, కోటేరైన ముక్కుతీరు, ఎర్రని పెదవులు, వెడల్పాటి నుదురు, చెవులు, ఇవన్నీ కూడా ముఖ సౌందర్యం కిందకే వస్తాయి. ఈ నేపథ్యంలో ముఖానికి మరింతగా వన్నె చేకూర్చాలంటే సౌందర్య సాధనాలు అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. మరి ఇలాంటి సౌందర్య సాధనాల్ని ఎలా వాడాలి, ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు ప్రముఖ బ్యూటీషియన్ కమ్ లేడీస్ టైలర్ శ్రీమతి కొల్లి విజయ్ గారు మన ముందుగున్నారు. వారిని అడిగి స్త్రీల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే సాధనాల గురించి మనం తెలుసుకుందాం. విజయ్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం శైలజ గారు.
2: మనకు అందం అనగానే ముందు మనకు టక్కున గుర్తొచ్చేది కళ్ళు. మరి అలాంటి కళ్ళ క్రింద బ్లాక్ సర్కిల్స్ రాకుండా ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలి, అలాగే ఈ బ్లాక్ సర్కిల్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తారా?
7: తప్పకుండానండి. ముందుగా ఈ రోజుల్లో నేటి పరిస్థితులను బట్టి చూస్తుంటే చిన్నప్పటి నుంచే కళ్ళు చిన్నపిల్లలకు కూడా కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ముందు కంటి నిండా నిద్ర, సెల్లులు పక్కన పెట్టేసి మనం చేస్తే ఆటోమేటిక్గా ముందు ఏ ప్యాక్స్ వేసుకోవాల్సిన అవసరం అంటూ ఉండదు.
2: బ్లాక్ సర్కిల్స్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సింది ఫస్ట్ నిద్ర.
7: నిద్ర, కంటి నిండా నిద్రపోవాలి. ముందు టెన్షన్స్ అనేవి ఉండకూడదు.
2: ఈ టెన్షన్స్ ప్రభావం కూడా ఉంటుందండి?
7: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే నిద్రలేమనేది చాలా మనకు ఇప్పుడు కాదండి, ఎన్నో ఏళ్ళు ఏ డాక్టర్ని అడిగినా కూడా ముందు నిద్రపోమ్మా అంటారు. నిద్ర ఉంటే ఆటోమేటిక్గా ఫేస్ గ్లోయింగ్ వస్తుంది, కళ్ళు బాగుంటాయి, మన కళ్ళు మెరుస్తూ ఉంటాయి, అందం అనేది ఆ కళ్ళల్లోనే కనిపిస్తుందండి. చాలామంది పెదవులు ఒక్కటే కాదు నవ్వేది, కళ్ళు కూడా నవ్వుతున్నాయి అని అంటారు. కానీ ఈ కళ్ళు అనేవి నేను ఇవాళ యాక్చువల్ చెప్పాలంటే ఏ బ్రాండ్ గురించి మాట్లాడడానికి రాలేదండి, కేవలం మన వంటింట్లో ఉండే వాటి గురించి మాట్లాడదామని వచ్చాను. బంగాళదుంపని స్మాష్ చేసి, పచ్చి బంగాళదుంపని కంటికి చుట్టూ వలయంలాగా ఒక 10-15 మినిట్స్ డైలీ పెట్టేస్తే మాత్రం ఆ కంటి చుట్టూ నల్లటి వలయాలు మాత్రం తప్పకుండా పోతాయండి. పచ్చి బంగాళదుంప ముక్కలు చేసేసి మిక్సీ అయినా వేసుకోవచ్చు, మెత్తగా ఏదైనా రోట్లో వేసి ఏదైనా మెత్తగా చేసేసుకోవటం అండి. చేసేసుకుని కంటి చుట్టూ పెట్టేసేసుకుని ఒక 15 మినిట్స్ మనం ప్యాక్ లాగా వేసేసుకుని వాటర్తో చల్లటి నీళ్లతో మనం కడిగేసుకుంటే ఇలా ఒక మనం ఇంట్లో ఉండండి, పని చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇవి. ఎక్కడ మనం పని కూడా ఆగాల్సిన పని ఏమీ లేదు.
2: కిచెన్ లో వేసుకొని
7: మనం పని చేసేసుకోవచ్చు అండి. ఇంకా ఇది కాకుండా పచ్చి పాలు ఉంటాయండి. అయితే పచ్చి పాలలో ఒక సబ్ బ్యాక్టీరియా ఉంటుందండి, వాళ్ళు పాలు పిండేటప్పుడు కానీ దుమ్ము ధూళి పడి చాలా మంది పచ్చిపాలు వాడుతూ ఉంటారు. చాలా మంది పచ్చిపాలని చెప్తూ ఉంటారు, కానీ నా సలహా అయితే పచ్చిపాల కంటే కూడా పాలు కాగబెట్టి అవి చల్లారిన తర్వాత ఆ పాలతోటి మనము కాటన్ తీసుకుని దాన్ని మనం కళ్ళ చుట్టూ అద్ది పెట్టేసేసుకుంటే పాలతోటి అనమాట క్లీన్ చేసేసుకుని.
2: అంటే పచ్చిపాలను కళ్ళ మీద డైరెక్ట్ గా వేసుకోకూడదు అని అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు పితికినప్పుడు వాళ్ళ చేతుల నుంచి వచ్చే బ్యాక్టీరియా ఈ ప్రభావం కూడా కళ్ళ మీద పడుతుంది అంటారా?
7: తప్పకుండా అండి. పాలు పిండిన

0: ఇప్పుడు మనము వాళ్ళు ఎక్కడి నుంచో తెస్తారు, మన ఇంటికి చేరేసరికి కూడా మనకు టైం పడుతుంది. గిన్నెలలో కానీ బాటిల్స్ తెస్తుంటారు, అవి శుభ్రం చేసుకోకపోవటం వల్ల కానీ బ్యాక్టీరియా. పచ్చిపాలు మంచివే కాదని అంటాం లేదు, కాకపోతే మన ఇంటికి మన దగ్గరకు చేరేసరికి అవి వాటిల్లో ఎన్నో బ్యాక్టీరియా చేరుతుంది అనమాట. చేతులు మారుతుంటాయి, గిన్నెలు మారచ్చు, బాటిల్స్ మారచ్చు, వాటిని కడగకపోవచ్చు. నా సలహా అయితే మాత్రం చాలా మంది పచ్చిపాలని అంటారు, కాకపోతే నా సలహా అయితే మాత్రం వాటిని కాగబెట్టి చల్లార్చి చేసుకుంటే ఇంకా ఉంటుందండి, దాన్ని మనం చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కీరాను, కీరా దోశ అంటారు కదండి, దాన్ని రౌండ్ గా చక్రాల తరిగి అంటే కళ్ళు అలసిపోయినప్పుడు వాటిని పెట్టేసుకుంటారు. కానీ ఒక్కోసారి ఆ కీర కంటి మీద ఎంత పెట్టుకునే కంటే లోపలికి పోతే ఇంకా బాగుంటుందండి. తింటే మాత్రం నిజంగా చెప్తున్నాను అంటే అన్నీ వచ్చేస్తాయి, మనకి హార్మోన్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కళ్ళతో పెట్టుకోవడంతో పాటు కళ్ళ మీద వాటిని మనం ఆహారంగా తీసుకుంటే కూడా ఇంకా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇంకోటి సమ్మర్లో మల్లెపూలు ఉంటాయండి, వస్తాయి. మల్లెపూలు కూడా మన కళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. శైలజ గారు, మల్లెపూలను కాస్త మెత్తగా చేసేసి దాన్ని కళ్ళ చుట్టూ పేస్ట్ లాగా పెట్టేస్తే మన కళ్ళు మెరుస్తూ ఉన్నట్లుగా అనిపిస్తాయి.
1: సువాసనకే కాకుండా
0: చాలా బాగా పనిచేస్తాయి. ఏం అవసరం లేదండి, డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. లేదు మీకు కాస్త గట్టిగా అనిపించి ప్యాక్ లాగా రాలేదు అనుకుంటే కొద్దిగా రోజు వాటర్ కూడా మనం వాడచ్చు.
1: మల్లెపూలనే
0: రోజు వాటర్ జస్ట్ ఒక 2 or 3 drops అనమాట వేసుకోవచ్చు. తర్వాత మనం రోజు వాటర్ కూడా ఇప్పుడు బయట దొరుకుతున్నాయండి, ఎప్పుడో అంటే 5-6 నెలల క్రితం చేసి వాడుతున్నారు. కానీ రోజు వాటర్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో ఒక 4-5 గులాబీ రెక్కల్ని తీసేసుకొని ముందు ఒక 10 నిమిషాలు బాగా నీళ్ళలో కాగబెట్టాలండి. సిమ్లో పెట్టుకోవాలి, అంటే పెద్ద మంట మీద కాకుండా, స్లిమ్ మీద కాకుండా చాలా చిన్న మంట మీద 10 నిమిషాలు స్లోగా కాగనివ్వాలి. ఇంకా దీంట్లో మనం అరోమా ఆయిల్ కూడా వేసుకుంటే సువాసన కూడా వస్తుంది. ఈ రోజు వాటర్ అంటే ఇప్పుడు మనం కాగబెట్టిన ఆ నీళ్లు ఆ గులాబీ పూలతో పాటు అంటే దించిన తర్వాత చల్లారిన తర్వాత మనం దాంట్లో ఒక 3 or 4 drops అరోమా ఆయిల్ కూడా వేస్తే
1: మంచి. ఎక్కడ దొరుకుతుందండి?
0: బజార్లో దొరుకుతుందండి. మనం మామూలుగా ఆల్మండ్ ఆయిల్ లాగా, ఆలివ్ ఆయిల్ లాగా, అరోమా ఆయిల్ అన్ని మనకు షాపులలో అందుబాటులో ఉన్నాయండి. అరోమా ఆయిల్ మనం ఒక కాస్త ఒక 5 drops అలా వేసేసుకుని ఈ రోజు వాటర్ కూడా ఒక ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీన్ని మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే 1 month ఈజీగా వస్తుందండి. మనకు బయట దొరికేవి 1 year 6 months కెమికల్స్ ఉన్నవి అలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే అంటే నిల్వ ఉండటానికి కూడా వాళ్ళు వేస్తూ ఉంటారు. మనకి ఇవన్నీ గులాబీ పూలు బయట దొరుకుతాయండి, మనం దేవుడికి పెడతాము. ఇంకా ఒకటండి, ఫ్రెష్ పూలు కూడా కాకపోయినా దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి చూడండి, తీసేసి ఎక్కడో పడేయాలి అని అనుకున్నా ఆ పూలను మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే రెండింటికి ఉపయోగపడతాయి అన్నమాట. స్వామి కార్యం,
1: స్వకార్యం రెండు
0: అలా దేవుడికి పూలు పెట్టినట్టు ఉంటుంది. ఆ పూలను పక్కన పడేయకుండా మనము మన సౌందర్యానికి కూడా ఉపయోగించుకున్నట్లు ఉంటుంది. ఈ రోజు వాటర్ని ఇంకా మీకు చెప్పాలి అంటే దేవుడి పటాలు కడగటానికి కూడా యూజ్ చేస్తారండి కొంతమంది రోజు వాటర్ని. అంటే ఆ దేవుడి పటాలు కూడా చాలా మంచి సువాసనతో దేవుడు అలంకార పూయుడు, అంటే మనకే కాదు సౌందర్యం దేవుడికి కూడా కావాలి అన్న ఉద్దేశంతో ఆ కాసేపు అయిన బాగా మనం ఆ దేవుడి రూమ్లోకి వెళ్ళినప్పుడు మనకు సువాసన వచ్చేసి ఆ వాతావరణం అనేది ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నమాట. ఆ భావన అనేది ఇంకొక చోటికి వెళ్ళిపోతుంది.
1: నైవేద్యం
0: అంటారు,
1: ముందు ధూపానికే
0: విలువ ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఎక్కడ ఏదైనా ఊదిపత్తి వెలిగించినా మనం వెంటనే ఎక్కడ వాసన వస్తుంది అనుకుంటాం. ఇలా ఈ రోజు వాటిని మనం దేవుడి పటాలు కడిగేటప్పుడు బయట కొన్ని కడగాలంటే కూడా మనం ఎక్కడ నీళ్లు ఏ నీళ్లు అని చిన్న డౌట్. ఇంట్లో మనమైతే మన వాటర్ మన గిన్నెలు ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మనకే కాదు
1: దేవుడి కోసం తయారు చేస్తున్నామంటే ఇంకాస్త
0: జాగ్రత్తగా చేస్తాం. నిజంగా చాలా మందికి తెలియని విషయం అండి ఇది, నిజంగా చాలా మందికి తెలియదు. రోజు వాటర్ అంటే మన ఫేస్ కి మన బాడీకి అని అనుకుంటాము. ఇలా కూడా మనము ఉపయోగించుకోవచ్చు అండి. మేమైతే చక్కగా దేవుళ్ళను ఇలా కూడా కడిగేసి దేవుళ్ళను కూడా క్లీన్ చేసుకుని దేవుడికి కూడా మేము సౌందర్య చిట్కాలు పాటిస్తూ ఉంటాము.
1: చాలా మందికి పెదవులు పగలడము లేదా బ్లాక్ గా ఉండటం, ఒకసారి పెదవులపై చర్మం ఊడిపోతూ ఉండటం, మంట ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. మరి ఒక బ్యూటీషియన్గా మీరు ఎలాంటి సలహా ఇస్తారు?
0: చాలామంది బాడీనంతా ఇదంతా చర్మం అనుకుంటారు, పెదవుల మీద ఉండేదాన్ని చర్మం కింద లెక్కేసుకోరండి. అది కూడా స్కిన్ కిందకే వస్తుంది. చాలామంది ఎక్కువ ఎండలో తిరగటం వల్ల కూడా మనకి నలుపు వచ్చేస్తుందండి. ఎక్కువ ఎండలో తిరగటం వల్ల కూడా మనకి వస్తుంది. ఎక్కువ పని చేసే వాళ్ళకి దాని మీద క్రాక్స్ కూడా వస్తుందండి మనకి, అంటే పగుళ్ళు, పెదవుల మీద పగుళ్ళు చలికాలంలో అలా కూడా వస్తాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు రోజులు కాదు, మన పెద్దవాళ్ళు మనల్ని ఎలా తీర్చిదిద్దారో అప్పట్లో మనకు నిజంగా చెప్తున్నాను. అప్పటివే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా ఫ్రెష్ వెన్న, దీనిని మించిన లిబ్బామ్ అనేది లేదు. ఫ్రెష్ వెన్నని రోజుకు ఒక 5 minutes 10 minutes అప్లై చేసేసుకొని

0: చేసుకునే అనటం కంటే కూడా మనం చేతితో ఒక రవ్వ దాన్ని మర్దన చేసుకుని ఒక 5 నిమిషాలు వదిలేసి, అంటే మనం స్నానం చేసేటప్పుడు 10 నిమిషాలు కేర్ తీసేసుకుని
1: 10 నిమిషాలు
0: డైలీ కూడా చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో అందరికీ నాకు తెలిసి పాల మీద మీగడ కూడా దొరుకుతుందండి. వెన్నలేదు అంటే పాల మీద చల్లారిన తర్వాత మీగడ వస్తుందండి, ఆ మీగడతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఒకటండి,
1: మనకు వెన్నే కావాలని లేదు,
0: వెన్నే కావాలని లేదండి. యాక్చువల్గా ఈ ఎందుకు వస్తుంటున్నాయి అంటే, పెదవులు హిమోగ్లోబిన్స్ లెవెల్స్ మనలో బాడీలో తగ్గటం వల్ల కూడా ఆ ప్రభావం మన పెదవుల మీద పడుతుంది. మనం ఫేస్ అంతా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పెదవుల మీదకి వచ్చేసరికి ఏదో నల్లగా అయిపోయి, ఇందాక కళ్ళు అనుకున్నట్టు పెదవులు కూడా చాలా, అంటే మనం నవ్వినప్పుడు ఆ పెదవులే మనకి బాగా కనిపిస్తాయి. దొండపాండి లాంటి పెదవులు అని చెప్తుంటాం, వీటి మీద పాటలు కూడా వచ్చాయి పెదవుల మీద. కాకపోతే ఏమవుతుందంటే, మనం అంటే ఎంతసేపునా మనము ఇన్నర్ బ్యూటీ కూడా చూసుకోవాలండి. మన తిండి కానీ క్రీమ్ అప్లై చేసుకుంటేనే అందం రాదు,
1: ఓన్లీ ప్యాక్స్ పైనే ఆధారపడుతుంది.
0: అంటే లిప్స్టిక్ వేసుకుంటేనే పెదవులు అందంగా రావండి, ఒక షేప్ రావాలన్నా. అవి ఎప్పుడు లిప్స్టిక్ తీసుకుంటాము మనం బజార్ నుంచి వచ్చి ఫంక్షన్ నుంచి వచ్చి కడిగేసుకుంటే మళ్ళీ ఇంట్లో మాత్రం బాగుండవు.
1: అవును
0: కదా, అంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడే బాగుంటాము, ఇంటికి వచ్చినంత మళ్ళీ మన పెదవులు యాసిడ్గా ఉంటాయి. ఇలా కాదు, ఎనీ టైం ఎప్పటికీ మనం బాగుండాలి, మన పెదవులు బాగుండాలి, మనం అందంగా కనిపించాలి అని అనుకుంటే మాత్రం మన అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఏంటి, మనం తినే వాటిలో కూడా ప్రోటీన్స్. ఇంకొకటి అండి, ఎక్కువగా పాలు పెరుగు బాగా తీసుకోవాలండి. అంటే పాలకు సంబంధించిన పదార్థాలు కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటే పెదవులు చాలా బాగుంటాయి. అయితే మీరు చిట్కా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, అంటే వెన్న ఒక్కటేనా అనే కంటే వెన్న రాస్తే వదిలేస్తే ఇంకా అదొక్కటేనా ఇంకా లేవా అంటే, ఉన్నాయండి చాలా ఉన్నాయి. ఇంట్లో ప్రతి ఇంట్లో కొత్తిమీర ఉంటుందండి, కొత్తిమీరను బాగా దంచేసి దాంట్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసి అప్లై చేసేసుకుంటే కూడా మనకి పెదవులు చాలా అంటే మెరుస్తూ ఉంటాయండి, మెరుస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొత్తిమీర బదులు మనం బీట్రూట్ జ్యూస్ను కూడా
1: వాడచ్చు.
0: బీట్రూట్ మనము కట్ చేయగానే మనకు ముందు చేయంత ఎర్రగా అవుతుంది మనం గమనిస్తే. ఇంకా పెదవులు అయితే ఎలా ఉంటాయో మనం చెప్పాల్సిన పనేం లేదు. బీట్రూట్ జ్యూసు, కొత్తిమీర జ్యూసు వీటిని కూడా మనము అప్లై చేసేసుకోవచ్చు.
1: దాన్ని బీట్రూట్ జ్యూస్ని ఎలా అప్లై చేసుకోవాలి?
0: బీట్రూట్ని మొత్తం ముక్కల్లాగా చేసేసి మిక్సీ వేసేసుకుని దాంట్లో 1 స్పూను నెయ్యి అనమాట. నెయ్యి ఎందుకంటే జిడ్డు పదార్థం అనమాట, కొద్దిగా మెరవటానికి బాగా మనకి పనికి వస్తుంది, దాంట్లో కలవటానికి కూడా బాగా కనిపిస్తుంది. అంటే ఒట్టు బీట్రూట్ ముక్కలు చేసినంత మాత్రం అది పేస్ట్ అవ్వదు కదండి, జస్ట్ 2-3 స్పూన్లు వేస్తే
1: మనకు అప్లై అవ్వాలి అంటే దాంట్లో వాటర్ కానీ
0: చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇంకా అంతకు మించి ఇంకోటి ఉందండి, సింపుల్గా అసలు ఇవంతా మాకు పని ఏం లేదు, ఈ కొత్తిమీర లేదు, అసలు బీట్రూట్ మా ఇంట్లో వాడడం లేదు, మా పిల్లలు తింటడం లేదు అనుకోకపోతే, ప్రతి ఇంట్లో వంట సోడా అంటే దీన్ని బేకింగ్ సోడా అంటామండి, బేకింగ్ సోడా. మనం ఏదైనా పకోడీ చేసినా బజ్జీ చేసినా దోశ పిల్లలు ఏంటంటే బేకింగ్ సోడా లేకుండా ఇల్లే ఉండదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. చాలా తక్కువ అండి కాస్ట్ కూడా, 10 రూపీస్ కూడా మనకు చిన్న ప్యాకెట్ వచ్చేస్తుంది. ఈ బేకింగ్ సోడాని జస్ట్ వాటర్లో మిక్స్ చేసేసుకుని 10 నిమిషాలకైనా మనము ఆ పెదవులకు అప్లై చేసేస్తే పెదవుల మీద ఉండే ట్యాన్ మొత్తం పోతుందండి, చాలా బాగా పనిచేస్తుంది. మన వంటి చాలా ఈజీ ఈజీ మెథడ్ అనమాట. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఆ ప్యాక్స్ వేయాలి అనుకుండా,
1: చాలా సింపుల్ గా,
0: చాలా వాటర్ ఇంట్లో ఉంటుంది, బేకింగ్ సోడా ఇంట్లో ఉంటుంది. ఇంకా కొత్తిమీర బీట్రూట్ అన్నా తెచ్చుకోవాలి బయట నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈజీ, అది కూడా లేదండి. ఇప్పుడు ఉంటుంది మనం నెలకు ఎన్నిసార్లు వాడాలి అంటే డౌట్ వస్తుంది. మనం ఖాళీగా ఉన్నప్పుడు వీక్లీ వన్స్ 4 డేస్కి 5 డేస్ కూడా మనం చేసుకోవచ్చు, లేదా 2 or 3 డేస్ అప్పుడు మనం స్నానానికి వెళ్ళేటప్పుడు జస్ట్ మనం వాష్ చేసుకుని 5 మినిట్స్ మర్దన చేసేసుకుని కూడా చేసేసుకోవచ్చు. ముందు ట్యాన్ మొత్తం పోతుందండి. ఇంకోటండి, మనము లిప్ బాములు లిప్స్టిక్లు వాడద్దని నేను చెప్పట్లేదు, ఇవంతా చేస్తూ కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ వాడచ్చు. ఇంకా లిప్స్టిక్ అంటే కూడా లిప్ బామ్ వాడుకుంటే, బయటికి వెళ్ళినప్పుడు లిప్ బామ్ వాడుకుంటేనే మంచిది నా సలహా. లిప్ బామ్లో ఎక్కువ కెమికల్స్ ఏముండవండి, ఇది ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు, కాకపోతే కాస్త మరీ చీపది కాకుండా కొద్దిగా మంచి లిప్ బామ్ తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు లిప్ బామ్ కానీ అప్లై చేసుకుని వెళ్తే ఆ ఎండ ప్రభావం అనేది డైరెక్ట్గా పెదవుల మీద పడకుండా ఉంటుంది.
1: మరి చాలామంది మహిళలకు ఈ చెంపల మీద మంగు అనేది ఉంటుంది కదండి, బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకు హాస్పిటల్కి వెళ్ళే పని లేదు, చికిత్సతో అవసరం లేకుండా పూర్తి నివారణ ఒక బ్యూటీ పార్లర్లోనే సాధ్యం అంటారు, ఇది ఎంతవరకు నిజం?
0: బ్యూటీ పార్లర్ అంటే క్రీములు వాడినంత మాత్రాన అది పోదండి, అది మన బాడీ లోపల నుంచి పుట్టుకొచ్చేది అనమాట. చాలా మెలలిన్ అనే ఒక పదార్థము అంతా మన ఫేస్ మీద ఉంటుందండి, అది మొత్తము అక్కడక్కడ ఎక్కడ ఒక చోట మాత్రమే నిల్వ ఉంటే దాన్ని మంగు అంటారండి. చాలా మంది తెలియదు మెలలిన్ అని ఒక పదార్థం ఉంటుంది స్కిన్లో బాడీలో, అది ఏమవుతుందంటే మొత్తం ఫేస్ మొత్తం ఉంటుంది,
1: ఉంటుందో
0: ఒక చోట ఉంటుందంట, దీన్ని అచ్చతెలు చెప్పండి పేరుకుపోయిందని కూడా అంటుంటారు, దాన్నే మంగు అంటామండి. ఇది ఏజ్ ప్రభావం వల్ల కూడా

0: అండి, చాలా మందికి మంగు అంటే ఒక అపోహ కూడా ఉంది, అంటే మంగు వచ్చేటప్పుడు మంచి జరుగుతే వెళ్ళేటప్పుడు
1: చెడు
0: జరుగుతుంది
1: జరుగుతుంది.
0: అని అంటారు, అని చెప్తుంటారు. నాకైతే ఇది అపోహ అని మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే కాస్త చదువుకున్నాము, ఎడ్యుకేటెడ్, ఏంటంటే మనము ఆలోచిస్తే, సైన్స్ పరంగా ఆలోచిస్తే ఈ మెలనిన్ అనే పదార్థం ఒక్కచోటే ఉండటం వల్ల కూడా మంగు వచ్చేస్తుందండి. మన డైట్లో కూడా ఎక్కువ తీసుకోవాలండి, మనము ఎక్కువ పాలు, పెరుగు ప్లస్ ఫిష్ బాగా, అంటే నాన్ వెజ్ తింటుంటారండి, చికెన్ మటన్ కంటే కూడా తొలగించే పదార్థాలన్నీ ఉంటాయండి ఫిష్ వల్ల కూడా. ఇంకా వారానికి 2 డేస్ ముల్లంగి వాడడం వల్ల కూడా ఈ మంగు తగ్గిపోతుందండి. ట్రెడిషన్
1: ఫేస్ ప్యాక్స్
0: అంటే కేవలం దానివల్లే పోతుందని నేను చెప్పనండి, అంటే కొద్దిగా జస్ట్ అంటే ప్రభావం అనమాట, అంటే
1: కొంత
0: పూర్తిగా ఎక్కువైపోయిన తర్వాత అయితే మనం ఏమి చేయలేము. ముందు స్టార్టింగ్ అప్పుడు
1: అయితే ఇప్పుడు మీరు చెప్పిన పాటిస్తే సరిపోతుంది,
0: సరిపోతుంది. ముల్లంగి కంపల్సరీ వారానికి 2 డేస్ అందరికీ మంచిదండి. ముల్లంగి ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కూడా మనకి ఉంటుంది, హెల్త్ పరంగా కూడా. ముల్లంగిని చట్నీ లాగా చేసుకోవచ్చు, అన్ని రకాలుగా మనం చేసేసుకోవచ్చు. కొంతమంది ముట్టివే తింటుంటారు క్యారెట్, అయితే ముల్లంగి తినలేరు,
1: తినలేరు, అది కొంచెం బాంకగా.
0: కాబట్టి దీన్ని ఈ రకంగా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు అంటే ఇదొక్కటే కాదండి, ఈ మొటిమలు, మచ్చలు, అంటే మీరు ఇప్పుడు మంగ అడిగారు, మంగుతా అంటే మచ్చ అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే మనకంటే మచ్చ అనుకుంటాము. కాళ్ళ గాయాలు ఎప్పుడన్నా మనం చిన్న చిన్నవి ఏదైనా పడి, నూనె పడి, కిచెన్లో నూనె పడ్డప్పుడు, తాళింపు గింజల పైన పడ్డప్పుడు, ఏదైనా మనం ఏదైనా ఆయిల్ ఇంట్లో వాడాలని చేస్తుంటాము, ఆయిల్ పడ్డప్పుడు వీటికి కూడా అండి మనము వేసేసుకోవచ్చు. అండి చిన్న చిట్కా చెప్తానండి, ఇంట్లో ఉండేదేనండి పెరుగు, దీంట్లో ఫుల్ లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి, చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత పసుపు, ఆల్రెడీ యాంటీబయాటిక్, అది ఎవరికి చెప్పాల్సిన పనేమీ లేదు. తర్వాత కలబంద గుజ్జు తీసుకున్నాం అనుకోండి, కలబంద గుజ్జు చాలామంది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నానండి, కలబందను ఇంట్లో పెంచి డైరెక్ట్గా కలబందను తుంచి మేము ఫ్రెష్ కలబంద వాడుతున్నాము అని అంటారు, అదైతే కరెక్ట్ కాదండి. కలబందానికి ఒక ప్రాసెస్ ఉంది, కలబందను తోటలలో కూడా పెంచుతున్నారు, వైద్యానికి అన్నిటికీ కలబందని సౌందర్యంలో ఒక పెద్ద దానికి స్థానమే ఉందండి, పెద్ద పెద్ద తోటలు పెంచి దాంట్లో
1: సాధనాల్లో మొదటి స్థానం అంటే కలబందకే అనమాట,
0: ఆలోవేరా. దాన్ని తోటలలో పెంచి క్రీమ్స్ అన్ని తయారు చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా మనకి ఏం కలబంద ఇవ్వట్లేదండి, దాన్ని దానికి ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఒక జెల్ రూపంలో తీసుకుంటే ఇంకా బాగా,
1: దాన్ని వాడడంలో కూడా కొంత ప్రాసెస్ ఉందన్నమాట.
0: ఉందండి తప్పకుండా ఉంది, తక్కువ రేట్లో కూడా మనకి బయట ఏ కంపెనీ అయినా పర్వాలేదండి, జెల్ చాలా చీప్గా 50-60 రూపీస్లలో కూడా ఉందండి, ఏదైనా కలబంద జెల్ ఏదైనా పర్వాలేదండి. మంగుకి చెప్తున్నానండి, మచ్చలకి, ఒక మంగుకే కాదు.
1: ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో పెంచుకుంటున్న కలబందని దాని జెల్ తీయాలంటే అది ఎలా తీయాలి?
0: దానండి చాలా మంది డైరెక్ట్ గా అంటే తుంచి ఫేస్ కు డైరెక్ట్ గా అప్లై చేస్తున్నారండి, అలా కాకుండా దాన్ని మనము పీలర్ తోటి, అంటే మనం బంగాళదుంపలు ఇవన్నీ చెక్కుటిస్తాం చూడండి, పీలర్ తోటి దాన్ని బాగా తీసేసి లోపల తెల్లగా గుజ్జులాగా ఉంటుందండి,
1: జెల్ని మాత్రమే తీసుకోవాలి,
0: జెల్ని మాత్రమే వాడాలండి.
1: మనం ఆ పిల్లర్ తోటి తీయగానే మొత్తం ఆ చెక్కులు వచ్చేస్తాయి, ఈ సైడ్స్ ఉన్న ముళ్ళు కానీ చెక్కులు అది మొత్తం తీయగానే మనకు లోపల జెల్ వచ్చేస్తుంది,
0: జెల్ వస్తుంది, ఆ జెల్ని వాడుకుంటే బాగుంటుందండి. చాలా మంది ఏంటంటే మా ఇంట్లో మేము పెంచేసుకుంటున్నామని చెప్పేసి మధ్యన ప్రతి ఇంట్లో పెంచేసుకుంటున్నారు, దాన్ని టక్కున గుంజి తల కూడా పెట్టేసుకుంటున్నారు, అప్లై చేసేస్తున్నారు, అది కరెక్ట్ కాదండి, దాన్ని జెల్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది.
1: కలబందలో ఓన్లీ జెల్లే మనకు.
0: అవునండి, ఇందాక నేను అదే చెప్తూ మధ్య లాగేమండి, మనము పసుపు, పెరుగు, ఈ కలబంద గుజ్జు ఈ మూడింటిని కింద మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకొని వారానికి ఒకసారి ఫేస్ మొత్తాన్ని అప్లై చేసేస్తే ఈ మృతకణాలు మొత్తం వెళ్ళిపోతాయి, ఫేస్ గ్లో వచ్చేస్తుంది ముందు, అప్పుడు ఆటోమేటిక్గా మచ్చల ప్రభావం కూడా బాగా తగ్గిపోతుంది. తర్వాత ఇంకా మనం ఇంకా తగ్గలేదనుకోండి, మెనోపాజ్ ఏజ్ అంటారు లేడీస్కి, అంటే 45-50 నుంచి మనం మెనోపాజ్ అంటామండి లేడీస్కి, నెలసరి పోయే కొంతమందికి వస్తూ పోతూ ఉంటాయి, ఆ టైంలో కూడా వస్తుంటుందండి కొంతమందికి, అయితే ఇప్పుడు చిన్నపిల్లలకే వస్తుంది అది వేరే విషయము. వాళ్ళకి క్రమేణా ఎక్కువైపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి, ఒకసారి మనం గైనకాలజిస్ట్ సలహా తీసుకోవటం బెటర్, అంటే ఇవే కాకుండా మనం ఒక డాక్టర్ సలహా కూడా తీసుకోవచ్చు, ఒక డెర్మటాలజీ సలహా కూడా తీసుకోవచ్చు. అంటే డెర్మటాలజీ అంటే స్కిన్, కేవలం మనం స్కిన్ గురించే తెలుసు చెప్తారు కాబట్టి నాకు తెలిసి ఒక గైనకాలజిస్ట్ కానీ ఒక డెర్మటాలజిస్ట్ కానీ మనం వీటి గురించి అయితే ఇంకా వాళ్ళ గురించి సలహా తీసుకుంటే, అంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఈ తక్కువ ఉన్నప్పుడు స్టార్టింగ్ ఏజ్ అప్పుడు మాత్రము ఈ జస్ట్ ఇవి వాడుకుంటే,
1: మీరు చెప్పినవి
0: వాడేస్తే ముల్లంగి తీసుకోవటం కానీ, కీరా తీసుకోవటం కానీ, ఫిష్ ఎక్కువ వాడటం కానీ, ఎండలు ఎక్కువ తిరగకపోవటం వల్ల కానీ, ఈ సూర్యరశ్మి సోకకుండా కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ తీసుకొని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా వరకు నయం చేసుకోవచ్చు అండి.
2: మీరు ఇంతవరకు

మహిళల సౌందర్యాన్ని ఇనుమడింపచేసే సహజ సిద్ధమైన సౌందర్య సాధనాలు గురించి శ్రీమతి కె విజయ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం ఉదయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్దిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ది అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ద బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ది ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009-10

పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హత ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ది విధానం. గ్రామ అభివృద్దికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్తులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు, గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్దికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్దిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ది చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్దిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ది వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ది అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ది పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగే అభివృద్ది నమూనా. గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర

0: ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టంబేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాసరం పంచాయతీలో రాంబాటపు గ్రామానికి, కంచబల్ గ్రామానికి, ఇలనూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మి ఎరువు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాం.
0: ఇలగనూరు గ్రామస్థుడు అమర్నాథ్, గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. ఇది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ద చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
4: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకోబోతారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
0: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్దితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ది ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ

0: గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ది, స్వయం సమృద్ది వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

తర్వాత రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్వి, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరంతా కోరుతున్నారు ప్రేమయుక్తం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

రాజ్ కుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరు కోరుతున్నారు రాజకుమార్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు సహస్ర వర్షశ్రీ, సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారు నుంచి.

ఇప్పుడు వినండి, కుమార్ రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోను ఏదైనా పాటను వినిపించమంటూ కోరుతున్నారు మురళి భట్టిప్రోలు. వీరు కోరుతున్న పాట కుమార రాజా చిత్రం నుంచి ఈ పాట.

నోము చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు అమరావతి నుంచి సైదాబి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మూగ మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుండి రాచర్ల సుబ్రహ్మణ్యం.

ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ప్రేమ చిత్రం నుంచి ఈ పాట

కార్యక్రమంలో చివరిగా ఒక్కడు చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు పెడన వీరభద్రపురం నుండి వీరా కనకారావు, పార్వతి.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వర్ణ కమలం, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

లేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

0: వాక్యం అమ్మే శాఖ చిలక, ఏ తోడు లేక ఎటే బొమ్మ వంట నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశ వెనక.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నీరాజనం చిత్రానికి సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఓపి నయ్యర్.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. ఇప్పుడు ఓ పాపాలాలి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

జెంటిల్మెన్ చిత్రంలోని ఆ పాటతో చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు వార్తలనంతరం 12:10 వినవచ్చు.

1964 రాజాలక్ష్మి ప్రొడక్షన్స్ ద్వారా విడుదలైన గుడిగంటల చిత్రం నుంచి పాటలు మీరింతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరుదేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరుదేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల

అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్షా కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్దరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్యమంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా,

0: మధ్య మహారాష్ట్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలలోని బంగారు నంది కథ, తంబురు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ, వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.

రాజ్యాలు ఎన్నో రాజ్యాలు తిరిగారు, మీరు సంతానం పట్టుకురాలేకపోయారు. నేనన్నా వెళ్ళి సంతానం తెస్తానని భర్తతోడు సెలవు చేసి అమ్మవారు ముత్యాల దేవి.

ప్రత్యక్షమవుతాడని గంధమ్మతోటి గడపలలికి నాగివేలి ముగ్గులు పెట్టి పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకు చేసి శ్రీపాదాలు పైకి చేసి

పోయి భగవంతుడా, అమ్మా చిన్నదానా, నీ ఊరేమిటి పేరేమిటి? దండమోయి భగవంతుడా, నాది చోళాపురి పట్టణము, నా భర్త పేరు చోడంపురాజు, నా పేరు ముత్యాలదేవి, ఎంతో ధనధాన్యాలున్నాయి.

కాంచనదార, నీకు రాజ్యమేవే కుమారునిస్తున్నాను. ఒకటే ఖర్జూర పొలము సంతానము తీసుకోవమ్మా. అమ్మా సంతానం అనగాని ఎక్కడ లేని సంతోషం కలిగిపోయి కిలకిల ఇల్లాలే నవ్వా.

ఏకన్నం అమ్మా చిన్నదాన, మీ అబ్బాయి మీ తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా. అయ్యో భగవంతుడా, ఈ రోజుల్లో అమ్మా అప్పుడు పెళ్లి నాటికి ఆలోచిద్దాం అని ఆ చక్కని ఒక ఖర్జూర పొలం తీసుకో.

సంతానం తీసుకొచ్చాను, భోంచేయమంటారా? బామా, ఇన్ని సంవత్సరాలకి మనకి సంతాన ఫలము భగవంతుడు ఇచ్చాడు. చల్లని వేళల్లో సంతానం భోంచేయమని భర్త తోడు సెలవు తీసుకొని ఆ చక్కన ఒక ముత్యాల దేవి సంతానము భోంచేసిన అమ్మా సంత తిన్న వేళల్లో నవా ఒక 9 గడియలకెళ్ళి ఎలాగ బాలుడు జన్మిస్తాడు.

తరంగం చూసి చూడగానే అబ్బాయికి పుట్టిన నక్షత్ర గడియలన్నీ బానే ఉన్నాయి. అబ్బాయికి అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా మీ కుమారుడు. అయ్యో నాయనా పెద్దగా అయ్యాక కదా అమ్మ అప్పుడు ఆలోచిద్దాములేని. అబ్బాయికి ఆ చక్కని ఒక బాలుడికి పురుడు పుణ్యాలు పోసి నామకరణ పేరు పెట్టారు. శివప్రసాద్ అని పేరు పెట్టినారా పుట్టిన బాలుడు శివప్రసాద్ అని పేరు పెట్టారు. అబ్బాయిని ఎలాగైతే పెంచుతున్నారు.

అమ్మా పాలుడు భూమి మీద పడగానే అబ్బాయి పుట్టారని రాజుగారు కౌరు పెట్టారు. రాజుగారు అబ్బాయి పుట్టిన అనపేటకెళ్ళి దందనారని పేరు కొట్టినాడా మహారాజా. పేరు మోతలు ఆలకించి పది బ్రహ్మది బ్రాహ్మలు పరిగెత్తుకుని వచ్చారు. అయ్యో అబ్బాయి పుట్టిన నక్షత్ర గడియలు ఎలా ఎలాగున్నాయని.

వేస్తే 1000 రూపులు, పట్టుకుంటే 10 రూపులు, కోటి సూర్య ప్రకారంగా పెరిగిపోతాడే చక్కని పాలుడా. అమ్మా అబ్బాయి కథ ఇలాగున్నది. అక్కడికి ఆ రాముడు దూరాన ఇమామంతుల పట్నం ఉన్నది. ఇమామంతుల పట్నం మేలేది రాజండి ఇమామంతుల మహారాజు రాజు భార్య పగడాల దేవ్యా.

లేక మహారాణి మహారాజు దగ్గరికి వెళ్ళి వచ్చి, నాదా ప్రాణేశ్వర, నేను పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి తపచ్చేసి నేను సంతానం తెచ్చుకుంటానండి ప్రాణేశ్వర. అమ్మ ఆయమామంతులు మహారాజు అలాగే వెళ్ళి రామ్మని భార్యకి సెలవు ఇవ్వగా అమ్మవారు చక్కన ఒక పగడాలు ఇదే పూలు పత్రియా గంధం తీసుకొని పార్వతి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చి గుడంతా శుభ్రం చేసి గంధమతో గడపలకి నాగివేలు ముగ్గులు పెట్టి అమ్మ పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీ పాదాలు పైకి చేసి ఎడిగడ ఎలే తపచేసి పార్వతీదేవి మెచ్చి పార్వతీదేవి ప్రత్యక్షమాయ అమ్మా పగడాలి దేవి నీకేం కావాలమ్మా బిడ్డలో బిడ్డలో బిడ్డాలన్నా అయ్యో అమ్మా పార్వతీదేవి ఒకటే ఖర్జూర పొలము సంతానమిచ్చింది పార్వతీదేవి అమ్మా నీ కూతురు అమ్మాయి పుడుతుంది నీకు

చక్కగా చల్లని ఒక వేళలో సంతానం భోంచేసింది. సంతానం భోంచేసినాక అమ్మవారు పగడాల దేవి నావ ఒక్క 9 గడియలు అమ్మా ఈ రోజులు కాబట్టి ప్రత కాలాలు అమ్మా ఆ రోజుల్లో అన్నమాటే కానీ అబద్ధం లేదు అమ్మా ద్యావ కాలము నావ ఒక 9 గడియలకెళ్ళి చక్కడ ఒక్క కూతురు పుట్టిందే.

చూసేటప్పుడు పంచాంగం చూసి బ్రాహ్మలు ఏమన్నారంటే, అమ్మాయి అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ అమ్మాయి తండ్రి గండంలో పుట్టింది, ఈ అమ్మాయి పెళ్లి ఈడు వచ్చే వరకు తండ్రి గారు అమ్మాయి ముఖము చూడరాదు అనే పాటకెళ్ళి ఆ అమ్మాయికి మహారాజు చక్రవర్తి ఊరు ఒక ఆరాముడు దూరములోన 700 మాలు కట్టించి అమ్మాయికి అమ్మా 12 దాసీల్ని పెట్టి రాణివాసం పంపించేశాడు. అమ్మా అమ్మాయి పురుట్లోనే పంపించేశాడు కన్నతండ్రి. అమ్మాయి పుట్టినరోజు వచ్చింది అంటే కూతురంటే ఎంతో ప్రేమ, కానీ కళ్ళతో చూడలేదు తండ్రి. చూడకూడదన్నారు కదా బ్రాహ్మలు.

అమ్మా చూడకుండా కూతురు పుట్టిన రోజుకి అమ్మా చక్కని ఒక బంగారు ఒక నందిని చేయించి కూతురికి కానుగ్గా పంపించాడు. అమ్మా ఆ నందిని మోయడానికి ఓ 10 మంది గుమస్తాలు వచ్చారు. ఆ అమ్మాయి ఒక మందిరంలోన ఆ ఒక చక్కని ఒక నందిని పెట్టి ఆ బంగారపు నందిని పెట్టి ఆ మంత్రిలో గుమస్తాలు వెళ్ళిపోయారు. అమ్మాయి ఇక్కడ తల్లి పెంచుతూ

ఆదరూ కోడి సూర్యప్రకారంగా వెలిగిపోతుంది. అమ్మా ఐదేళ్ల చిన్నదాయను, అమ్మా ఐదేళ్ల చిన్నదానికి చక్కగా ఓ అంటే ఓన్మాలు నేర్పించారు. కాంటే కాకాలు నేర్పించి అమ్మాయికి విద్య వినోదము అమ్మా చక్కగా కనుక అమ్మాయికి చక్కగా నేర్పిస్తున్నారు. అంత పోయి ఇంత పోయి అమ్మాయి పదిహారేళ్ల చిన్నదాయనమ్మా, అమ్మా పదహారేళ్ల చిన్నదాయను అమ్మాయికి చక్కగా కనుక పెళ్లి వయసు వచ్చాను. అమ్మాయి కథ ఇలాగుండని అక్కడ శివ చక్కన ఒక అమ్మ శివప్రసాదు చక్కగా అరి విద్యలను నేర్చుకున్నాడు బాలుడు. అమ్మా అబ్బాయికి తండ్రి గారు పట్టాభిషేకం కట్టించాడు. అమ్మా చూసావా అబ్బాయి రాజ్యం వెళ్తున్నాడు. అమ్మా చల్లనయ్య రాజ్యం వేళగా నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి. పాడి పంటలు చల్లగున్నవి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఉన్నారు శివ ప్రసాద్కి పెళ్లి చే వయసే వయసు వచ్చేసిందని తండ్రి గారు దేశాల మీద చిత్రపటాలు తెచ్చి అబ్బాయికి చూపించారు. అమ్మా అబ్బాయికి ఎక్కడ అమ్మాయి నచ్చట్లేదు. అమ్మా ఏ దేశం అమ్మాయి తెచ్చినా నచ్చట్లేదు. నాయన కుమారుడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పుటలు చూపిస్తే నీకు నచ్చట్లేదు. బాబు నాన్నగారు అప్పుడే నాకు పెళ్లికి తొందర ఏమొచ్చిందండి, నాకు నచ్చిన అమ్మాయిని మీకు చెప్తాను. అదేంటి బాబు సొంతం నీకు మేనత్త కూతురుంది బాబు, నీకు మేనత్త కూతురు నా చెల్లెలు, చెల్లు కూతురుని అమ్మా చక్కగా కనుక అమ్మాయి పేరు కనుక పద్మావతి దేవి, ఆ పద్మావతి దేవినిచ్చి పెళ్లి చేస్తాం. నాన్నగారు అస్సలు నాకు అమ్మాయి వద్దు. అదేమిటి బాబు అలాగుంటున్నావు, ఓలే ఇంకో సంవత్సరం పోయాక చేసుకుంటాడేమో, పెళ్ళొద్దంటున్నాడు కదా అబ్బాయిని. అబ్బాయి శివప్రసాదు చక్కగా రాజ్యం వెళ్ళి రాజ కచేరిలో బాలుడు ఉండిపోయాడు. వీళ్ళ కథ ఇలాగుండని ఒక రోజు దినమందున హిమామంతుల పట్టణంలోని మహారాజు, అమ్మా అప్పటి వరకు కూతురు ఎలాగుంటది కూడా చూడలేదు కన్నతండ్రి. ఒక రోజు దినమందున ఆ చక్కగా గనుక భార్య దగ్గరికి వెళ్ళి వచ్చి బామ పగడాలి దేవి నేను వేడ షికారుకు వెళ్ళిపోతున్నానని అమ్మా గుమస్తాలు మంత్రిని తీసుకొని మహారాజు ఏట షికారికి వెళ్ళాడా. అమ్మా వేడ షికారికి ఎప్పుడైతే వెళ్ళాడో మహారాజు అమ్మా చక్కగా కనుక ఆ వేళ రోజున ఎక్కడ తిరిగినా సరే ఎక్కడ లేడు కానీ దుప్పు కానీ ఏమీ పడలేదు. అమ్మా పడకపోతే మహారాజు వేడశేఖర్ చేసుకుంటూ చేసుకుంటూ పొద్దు పొద్దు పోయే వేళలోన మహారాజు ఇంటి మఖం పట్టాడు. ఎప్పుడైతే పట్టాడో ఆ వేళ రోజున అమ్మవారు రత్నమాల ఉద్యానవనంలోకి వచ్చి చెలికత్తెలతోటి

చక్కగా కేళీ విశాలంగా తిరుగుతుంది అమ్మాయి, ఎంతో సంతోషంగా ఆ చక్కగా కనుక ఆ చరికత్తలతో ఉండగానే కన్న తండ్రి గుర్రం మీద అమ్మా అమ్మాయి వంక చూశాడు. అబ్బాయి ఎంత అందంగా ఉంది, దేవలోకం నుంచి వచ్చిన దేవగన్యక, నాగలోకంలో వచ్చిన నాగగన్యక, ఈ అమ్మాయిగా నేను చేయి పడితే ఎంతో చక్కగా ఉంటుందని అమ్మాయిని చూసుకుంటూ కోటలోకి వెళ్ళిపోతున్నాడు మహారాజు. ఎప్పుడైతే వెళుతున్నాడు ఆ తండ్రి మాకు ఆమె చూడలేదు. అమ్మ తన చెలికత్తలతోటి ఆడుతూ పాడుతూ పొద్దంతా పోయింది కదా అని ఆమె కూడా కోటకు వెళ్ళిపోతుంది. ఈ మహారాజు కుమస్తాల మంత్రిని ఇంటికి వెళ్ళిపోమని ఈ మహారాజు ఒకడే గుర్రం వేసుకొని అమ్మ ఆ రాణివాసం ఉండే ఒక రత్నమాల మేడలోకి

దృష్టి ఆదరమారుడా కొంచెం నా పాప కర్ముడా, ఎవరు లేని టైములో వచ్చి వెళ్ళాడమంటున్నామని అమ్మాయి పట్టంగా పట్టంగా పారిపోతుంది. పారిపోతుంటే ఒళ్ళు పొగర చేత, కళ్ళు కావరం చేత అన్న తండ్రి అమ్మాయి చేపట్టుకోబోయాడు. అమ్మాయి అక్కడ ఆగిపోయి తండ్రి గారు చేయించిన బంగారం ఒక నంది ఉంది అక్కడ, ఆ నందులోకి తలుపులు తీసుకొని నందులోకి వెళ్ళిపోయి అమ్మాయి ఏమంటుంది, అమ్మా పార్వతీదేవి ఈ వరహాన నేను పుట్టాను, ఎవడో దుష్టుడు దుర్మార్గుడు వచ్చి వెళ్ళాడమంటున్నాడు. అమ్మా పార్వతి ఈ తలుపులు ఎవరికి రాకూడదు, నేను చేసుకోమనే భర్తకే తలుపులు రావాలని పార్వతీదేవి మీద ఆనబెట్టి

ఆ చిన్నది సగ ఎంత కొట్టి నా తలుపులు తీయట్లేదు, ఎంత పిలిచినా బయటికి రావట్లేదు. మహారాజు చక్రవర్తి బయటికి వెళ్ళి వచ్చే అమ్మా దాసీలు చిలకెత్తలు వెళ్ళి వచ్చారు. అమ్మాయి ఆ అమ్మాయి నందులో దూరిపోయింది, అమ్మాయిని బయటకు తీయండి అన్నారు. ఎవరైనా తలుపులు తీస్తుంటే రావట్లేదు. అమ్మా రాజుగారండి ఎవరో తలుపులు తీసినా రావట్లేదు. అయినా ఈ అమ్మాయి ఎవరు, ఏంటి ఈ అమ్మాయి వృత్తాంతం ఏమిటి అని దాసీలు అడిగాడట. ఆ దాసీలు కూడా మహారాజుని ఎప్పుడు చూడలేదు పాపం, 12 ఆముడు దూరంలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు. ఏమండి ఇంకేముంది, ఈ అమ్మాయి పేరు రత్నమాల, వాళ్ళ అమ్మగారి పేరు పగడాల దేవి, వాళ్ళ నాన్నగారి పేరు ఇమామంతన మహారాజు. అనగానే ఓయమ్మ ఓయమ్మ నా కూతురి నేనెంత దుర్మార్గుని ఉన్నా, అయ్యో భగవంతుడా నాకు కూతురని తెలియదు, అయ్యో ఎంత పాపం చేశాను. అమ్మా ఇది ఎవరికైనా తెలిసిందంటే నా పరువు ఏమన్నా ఉంటుందే. 10 గుమ్మస్తాలు పిలవనింపి, నాయనా గుమ్మస్తాల మంత్రిల్లారా ఈ బంగారు ఒక నందిని సముద్రంలో నా పారవేయండి. అమ్మా నా పరువు ప్రతిష్ట పోతుంది. అవుని మహారాజు ఆ ఒక కూతుర్ని కనుక ఆ బంగారు నందులో దూరింది కనుక ఆ అమ్మాయిని ఆ నందిని తీసుకొని అమ్మా సముద్రంలో పారవేసిరో. అమ్మా నందిని పారవేశారు కదా ఈ మహారాజు దుఃఖిస్తూ రాజు

దూరమున నేను కట్టించిన మొహాలు మర్చిపోయాను, ఉద్యానవనము మర్చిపోయాను. ఆ ఉద్యానవనంలో ఆడే అమ్మాయిని చూసి నేను నాకు మోహించాను. ఆ అమ్మాయి నందులో దూరింది. ఆ అమ్మాయి మన అమ్మాయిని నాకు తెలియదు. అమ్మాయిని నందిని సముద్రంలో పారమేయమని ఇప్పుడే చెప్పి వచ్చానన్న. అప్పుడు భార్య భర్త కాళ్ళ మీద పడిపోయి తండమోయిన ప్రాణ వల్ల అయ్యో చక్కగా అమ్మాయికి గండం ఉంది, మీకు గండం ఉందని చెప్పారని అమ్మాయిని మీరు ఇప్పటి వరకు చూడలేదు, పెళ్లిలోనే చూడమన్నారు అమ్మాయికి. అయ్యో పెళ్లి చేద్దాం అనుకుంటే అమ్మాయిని సముద్రంలో పడవేశారా, నందితో ప్రకారంగా అమ్మాయిని కూడా పడవేశారని భార్యాభర్తలు దుఃఖిస్తూ ఇమామంతుల పట్టణంలో ఉండిపోయి వాళ్ళ కథ అలాగుండని ఇక్కడ నందిలో ఉన్న అమ్మాయి రత్నమాల.

దాటకుండా వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఒడ్డుకు రాకుండా దాటకుండా వెళ్ళిపోతుంది కెరటాల మీదనే. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అమ్మా ఆనందులో ఉన్న చిన్నక తలా ఉండని. ఇక్కడ చోళాపురి పట్టణములోన మహారాజు కుమారుడు ఏటశికారికి బయలుదేరినాడా. మహారాజా అమ్మా ఏటశికారికి బయలుదేరాడు బాలుడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక పల్లి భోయులు సముద్రంలో వేటకు వచ్చారు. అమ్మా వలలు వేస్తున్నారు. ఆవేళ ఒక పిత్తపరి కన్నా పడలేదు పాపం. ఒరే ఇంకా పడవాలు లోతుగా వెళదామని ఇంకా లోతుగా నడిపారు పడవాలు. అమ్మా 10 మంది భోయులు వలలు వేస్తున్నారు. ఒక వలకి చిక్కుపడ్డాది. ఏంటమ్మా నంది.

బాబు లాగుతా ఉంటే రావట్లేదు. ఒరే ఒరే పెద్ద తిమ్మంగళం పడిపోయింది, నా వల మీద 10 మంది వలలు వేయండి. ఆ 10 మంది కూడా వలలు వేశారు. లాగి లాగి లాగి లాగుతుంటే ఒరే ఇవాళ మన పండగ పండగ ఎందుకు చెప్పరా, పెద్ద చేప పడిపోయింది సొర చేప. ఈ చేప తీసుకెళ్లి మన రాజుగారికి ఇచ్చామనుకో మనకి ఎక్కువ బహుమతి వస్తుందని ఆ ఒక పల్లె భోయిలు ఆ ఒక నందిని తీసుకుని తీసుకొని అమ్మా బయటకు వచ్చి పడ్డారు. పడగానే బంగారు నంది కదా చక్కగా తల తల తల తల మెరిసిపోతుంది, ఎంతో చక్కగా మెరిసిపోతుంది. అమ్మా ఇదేంటి బాబోయ్, ఈ నంది పడ్డాదండి చేప అనుకున్నాం అని ఆ ఒక పల్లె భోయిలు, అమ్మా నందో చేప ఏదొకటి, ఇది ఎత్తడిదో బంగారదో మనకు తెలియదు, మన రాజుగారి దగ్గర పట్టుకెళ్ళామనుకో మనకి ఎక్కువ వరహాలు ఇస్తారని ఆ 10 మంది బెస్తు భోయిలు ఆ నందిని వెత్తుకొని ఆ సముద్రం ఆర బయలుదేరారు. ఈ ఒక పిల్లవాడు ఏట శికారికి వచ్చిన కుర్రవాడు సముద్రం ఆర బయలుదేరాడు. ఆళ్ళు వీళ్ళు కలుసుకున్నారు, ఒరే పల్లె భోయిలు లారే ఏంటి మోసుకొస్తున్నారు, ఏముండో ఇదేంటో తెలియదండి సముద్రంలో దొరికింది మాకు, మా వలలో చిక్కుపడ్డాదని. అమ్మా రాజుగారి అబ్బాయి కదా శివబాలుడు, అమ్మా శివప్రసాద్, ఏముండని నందిని కింద దింపారు. దింపి చూడగానే అబ్బాయి మహారాజు చక్రవర్తి, ఒరే ఇది బంగారు నంది, ఏముండోయ్ ఇది బంగారు నందా, అయ్యి బాబోయ్ ఏముండి మీ నాన్నగారికి ఇచ్చామనుకోండి ఇంకా మాకు ఇంకా పండగే పండగ, మీ నాన్నగారు బోళని వరాలు మాకు ఇస్తారు. అయితే ఈ నందులో ఏముందో చూద్దామని పిల్లవాడు శంకరుడు వరహాను పుట్టిన పిల్లవాడు భగవంతుడిని తెలుసుకొని ఆ నంది మీద చేయి వేయగా ఆ 2 తలుపులు విడిచారా. అమ్మా రత్నమాల, అమ్మా పార్వతి వరహాను పుట్టిన అమ్మాయి తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. బయటికి రాగానే వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలు ఉంది. ఈ చక్కని ఒక శివకుమారుడు అమ్మాయి వంక చూసి విలవిల మూర్చ పోయా నారాయణ. అమ్మాయి అమ్మాయి ఎంతో అందంగా ఉంది, తన మూర్చ తను తెలుపుకొని అమ్మాయి చిన్నదానా నీ ఊరు పేరు ఏమి? అయ్యో మహారాజా నా ఊరు పేరు అనగా ఉమామంతుల పట్నము, నా తల్లి పేరు కడాలదేవి, నా తండ్రి పేరు ఇమామంతుల మహారాజు, మా నాన్నగారు నా పుట్టినరోజుకి పెద్ద బంగారం ఈ నందిని చేయించారు. ఒక రోజు వేళప్పుడు ఎవరు లేని టైములోన ఒక కిరాతకుడు వచ్చి నన్ను చేపట్టుకోబోతే ఈ నందులో దూరిపోయాను. ఇది నా కథ అని చెప్పింది. అయితే అమ్మాయి చక్కగా ఉందని, అమ్మా మా నాన్నగారి దగ్గరికి వెళదాంరా అని రాజుగారి దగ్గరికి రాజుగారి చెరువు తీసుకొచ్చాడు బాలుడు. అమ్మా రాజుగారు బాగా చూశారు, అయినా శివప్రసాదు ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది, నాన్నగారు ఇదిగో ఈ బంగారు నందులో దొరికింది ఈ అమ్మాయి. అమ్మా నీ ఊరు పేరేమిటి? నాది ఇమామంతుల పట్నము, మా తండ్రి గారి ఇమామంతుల మహారాజు, మా తల్లి పేరు పగడాలి దేవి, మా నాన్నగారి పుట్టినరోజు ఇచ్చారండి నందినని తండ్రి తమ మామయ్య గారు కూడా అదే చెప్పింది. చెప్పగానే అప్పుడు చక్కగా చూశారు, అమ్మా నేను 10 మంది బోయిన్లు పెట్టి నేను మీ ఊరు పంపించేస్తాను. అదేమిటండి మహారాజా? అలాగండి వెళ్ళిపోతాన్నది అమ్మాయి. అయితే అమ్మా ఈ అబ్బాయి చూశాడు శివప్రసాద్, నాన్నా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అదేమిటి బాబు, నీకు నా చెల్లెలు కూతురు ఉంది కదా పెళ్లి చేస్తా. నాన్న చేసావయ్య అమ్మాయిని పెళ్లి చేయి, లేదంటే నేను పెళ్లి కూడాను చేసుకోను నాన్న. అలాగే బాబుని భార్యాభర్తలు బాగా మాట్లాడుకున్నారు. ఎవరు? మహారాణి మహారాజు గారు. అదేమిటండి అబ్బాయి చేసుకొని ఉంటున్నాడు పెళ్లి, మీ చెల్లెలు కూతురికి ఇంకో మహారాజుని ఇచ్చి చేద్దాము, మన అబ్బాయికి అమ్మాయి రత్నమాల చాలా అందంగా ఉంది చేసేద్దామని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని తండ్రి గారికి కబురు పెట్టి ఆ తల్లిదండ్రులు పిలిపించి అమ్మా పెళ్లిలో చూడమన్నారు కదా బ్రాహ్మలు, అమ్మాయిని చూడగానే అమ్మా నన్ను పట్టుకోవచ్చిన వీధులు మార్గుడి, అమ్మా కూతురాని కూతురు కాళ్ళ మీద పడిపోయి అమ్మా నా తప్పు క్షమించవమ్మా, నువ్వు నా కూతురు అని నాకు తెలియదు, నేను తండ్రిని నీకు తెలియదు, అమ్మా నా తప్పు క్షమించమని అక్కడ కనుక ఆ రాజుగారు పెద్ద రాజుగారు ఈ రాజుగారు వేకమయ్యి

పందిళ్ళు వేసి, ఉదయముట్టుగా అరుగులు వేసి, అమ్మ శివబాలుడు పెళ్లి కుమారుడు, రత్నమాల పెళ్లి కూతురు, చదివే బ్రాహ్మణులతోటి, ఓడే భట్రాజులతోటి రంగరంగ వైపోగంగా

0: మీరింతవరకు కాశీ మజిలీ కథలలోని బంగారు నంది కథ తంబురు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ. వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట చిత్రం స్వయం కృషి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. వీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓపులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా వీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయి గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్, హర్ పేట్ కో రోటీ, కోయి గరీబ్ బినా కామ్ కే నా రహే. ఇస్కే లియే యే యోజనా ఆయీ హై. వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే మన్రేగా మే కేవల్ 100 దిన్ రోజ్గార్ మిల్తా థా, వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే పూరే 125 దిన్ మజ్దూర్ కో రోజ్గార్ మిలేగా.
0: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీ రామ్జీ ఉపయోగపడుతుంది.
0: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్టస్థాయి మేధో సదస్సు ఈరోజు, రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళిక విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల

0: పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్టంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలీపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేది ఒకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాం.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ వీబీసీ రామ్జీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ వీబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తారు మని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
2: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నేను

0: పడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: पुलिस
4: मिस सीमा
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.

0: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళల అభ్యున్నతికి డ్వాక్రా, ఈ అంశం గురించి శ్రీమతి గంపెన రామతులసమ్మ గారితో పరిచయం వింటారు.
6: మహిళా సాధికారికత ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల్లో డ్వాక్రా ముఖ్యమైనది. మరి ఇటువంటి డ్వాక్రా పథకంలో తమ అనుభవాల్ని వివరించడానికి గుంపెన రామతులసమ్మ గారు మనతో ఉన్నారు. వారు డ్వాక్రా సంఘంలో తమ అనుభవాలను శ్రోతలతో పంచుకుంటారు. నమస్కారం తులసమ్మ గారు.
7: నమస్కారం అండి. మాది తాడేపల్లి మండలం డేసురం గ్రామంలోని సాయిరామ గ్రామైక్య సంఘం ప్రెసిడెంట్నండి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నేను ఒక ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలం కూడా మా వారు అమ్మేసేసి లారీ కొన్నారు. ఆ లారీ కొన్న తర్వాత దాంట్లో లాస్ వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు చేయి కూడా ఇరిగినాయండి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము మేము. ఆర్థికంగా చాలా నలిగిపోయాము. 99లో డోక్రా గ్రూప్ వాళ్ళు వచ్చి అన్మెట్రు ఇట్లా గ్రూపులు చేసుకోండి అని అన్నారు. సరేనని నేను కూడా గ్రూప్లో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మహిళా మండలి ద్వారా మిషన్ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో మిషన్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ లింకేజీ మాకు 2000 ఇచ్చారు. ఆ 2000 పెట్టి నేను మిషన్ కొనుక్కున్నాను. ఆ మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని. ఒక 6 నెలలు పోయిన తర్వాత డిఆర్డి వాళ్ళు మాకు మళ్ళీ 100,000 రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చారు. ఆ లోన్ తోటి నా వంతు 10,000 వచ్చింది. ఆ 10,000 పెట్టేసి నేను లాత తీసుకొచ్చి పెట్టికోట్లు అవి కుట్టేదాన్ని, కుట్టి అమ్మేదాన్ని. తెలిసిన వాళ్ళందరూ తీసుకెళ్లేవాళ్ళు. బాగానే జరిగేది అది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో డోక్రా ద్వారానే షాప్ పెట్టుకోవడానికి నాకు అవకాశం పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్ని చేయలేక ఇంకా 4 మా గ్రూప్ వాళ్ళని చేర్చుకున్నాను. దాంట్లోకి కటింగ్ చేసి ఇచ్చేదాన్ని, పీస్ వర్క్ చేసేవాళ్ళు. అట్లా ఆదాయం పెంచుకోగలిగాను. ఆర్థికంగా కొంచెం బలపడ్డాను నేను. ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఇంద్రమ్మ హౌసింగ్ దాంట్లో పిల్లలిద్దరికీ చెరువుకి ఇల్లు కట్టాను. ఇప్పుడు నేను నా మనవరాలని ఇంజనీరింగ్ చెప్పించుకోగలుగుతున్నాను. అందుకని నేను డోక్రా గ్రూప్లో చేరిన తర్వాత బాగున్నానని అంటున్నాను. అలాగే నాతోటి వాళ్ళందరికీ కూడా నా అనుభవాన్ని, గ్రామ సంఘం ప్రెసిడెంట్గా నేనున్నాను కాబట్టి అందరికీ కూడా ట్రైనింగ్లు ఇప్పించి అందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో అట్లా చెయ్యాలి అన్న సంకల్పం నాకు ఉండేది.
6: మరి మీరు గ్రామ సంఘం ప్రెసిడెంట్ అవ్వడం ఎలా జరిగిందండి?
7: 28 గ్రూపులు ఉన్నాయండి మా ఊళ్ళో. 28 గ్రూపుల వాళ్ళు కూడా అప్పుడు సంఘాలు పెట్టుకోమని, గ్రామానికి ఒక సంఘం ఉంటే ఇంకా అందరం కలిసి సామాజికంగా ఏదన్నా సమస్య ఉన్నా కూడా అందరం కలిసి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు డిఆర్డి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు గ్రామ సంఘం పెట్టుకోండి అని. దాంతో గ్రూప్కి వచ్చేసి ఇద్దరు లీడర్ల కాడికి వచ్చేసి కూర్చుంటారు. 2 పెట్టుకుంటాం. ఫస్ట్ మీటింగ్లో అందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీని నుంచి మనకి ఏమి ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, సేవాభావంతో చేసేవాళ్ళు లేచి నుంచండి అని అంటారు. అప్పుడు లేచి నుంచున్నాం. అది మామూలుగా ఓటింగ్ లాగా ఏదో సీట్లు రాసుకోవటం అలా ఉండదండి. మా ఓటింగ్ కూడా చేతులు ఎత్తుతారు. ఎవరైతే చేస్తానని నిలబడ్డాళ్ళు ఇష్టమైతే అందరు చేతులు ఎత్తుతారు. ఇష్టం లేకపోతే గనక ఎత్తారు. అప్పుడైతే అందరూ కూడా చేతులు ఎత్తారు ఉండండి అని. అట్లా 5 తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ గాను అందరూ ఇష్టపడతారు. అలాగే సెక్రటరీ గాను, జాయింట్ సెక్రటరీ గాను, ట్రెజరర్ గాను నుంచుంటారు. నేను ఇది చేస్తాను అని వాళ్ళంతటికి వాళ్లే నుంచుంటారు. సభ్యులకు ఇష్టమైతే వాళ్ళు చేతులు ఎత్తుతారు. ఆవిడంటే ఇష్టం లేకపోతే చేతులు ఎత్తారు. ఇంకా అదే ఓటింగ్ అనమాట. అట్లా ఎన్నిక అయ్యాను.
6: ఈ గ్రామ సంఘం మీటింగ్ లో సహజంగా ఎటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి తులసమ్మ గారు?
7: హాజరు వేసుకుంటామండి. ముందు అందరు వచ్చారా లేదా అనేది. హాజరు తర్వాత చిన్న సంఘాలు పనితీరు ఎలా ఉంది, మీ సంఘం ఎలా చేస్తుంది ఏంటి అనేది అందరినీ అడుగుతాము. ఆ సంఘం మీటింగ్ డేట్లు తెలుసుకుంటాము. తర్వాత బ్యాంక్ లింకేజీ గురించి మాట్లాడుకుంటాం, అందరు కడుతున్నారా లేదా అనేది మాట్లాడుకుంటాం. ఆ తర్వాత జెండర్ గురించి

0: మాట్లాడుకుంటాం, సామాజిక సమస్యలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పుస్తకాలు రాసుకుంటున్నారా లేదా? గ్రూప్ పుస్తకాలు ప్రతి నెల కూడా రాసుకోవాలి. ఏదన్నా 6 నెలలకోసారి ఆడిట్ జరుగుతాయి, అలాంటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. అందుకు పుస్తకాల రూపంలో ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదు, ఇంకెంత కట్టాలనేది ఒక రాసుకోవాలి. అది రాసుకుంటున్నారా లేదా అని అందరిని అడుగుతాం. అట్లాంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం.
1: సహజంగా మీ అనుభవం చూసుకుంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు డ్వాక్రా పథకం ద్వారా, అలాగే ఈరోజు 4 పని చూపించగలుగుతున్నారు. మరి అసలు ఈ డ్వాక్రా పథకం ప్రారంభమయ్యాక మహిళల స్థితిగతుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి?
0: ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బాగుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకుంటే ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాము, అది తీసుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు మిషన్, షాపులు పెట్టుకునేవాళ్ళు షాపులు, అలా పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగాను మానసికంగాను సామాజికంగాను కూడా అందరూ ధైర్యంగానే ఉంటున్నారు. ఎదుగుదలే కనిపించిందండి వాళ్లల్లో కూడా. అందరూ మనోధైర్యంతో ఉంటున్నారు, ఏం పర్వాలేదు మనకి, డ్వాక్రా ద్వారా అన్ని కూడా సమకూర్చుని మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం అనే ఆలోచనతో ఉన్నారు అందరూ కూడా.
1: మరి ఈ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా ఇస్తుంది, మరి ఈ డబ్బును సక్రమంగా వినియోగిస్తున్నారా లేకపోతే వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా, ఇటువంటివి మీరు చెక్ చేస్తారా? ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత అవసరాలకి దుర్వినియోగం చేస్తే అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
0: మామూలుగా అసలు దీనికి సామాజిక తనిఖీ కమిటీ అని ఉంటుందండి. మేము ప్రభుత్వం ఇచ్చేది లింకేజ్ లోన్ గాని శ్రీనిధి లోన్లు ఇలాంటివి ఉంటాయి. అది వాళ్ళు ఏంటంటే క్రెడిట్ ప్లాన్ ప్రకారంగానే మేము ఇస్తాం. వాళ్ళు మేము ఒక గేదెను కొంటాము, ఆ గేదెకి 50,000 ఖర్చు అవుతుంది. దాంట్లో దానికి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, ఎంత మా వాడుకుంటాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది రాస్తారు దాంట్లో. ఆ రాసిన దాన్ని బట్టి మేము సామాజిక తనిఖీ కమిటీ అనేది మా గ్రూపుల్లోనే ఉంటుంది. 5 కమిటీలు ఉంటారు కదా, 5 కమిటీల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్నారా లేదా ఈ అప్పు తీసుకెళ్లి అనేది తనిఖీ చేస్తారు. కొనకపోతే వెంటనే చర్య తీసుకుంటారు కొనేలాగా. వేరే ఆటకి మీరు వాడొద్దు, ఆదాయం వచ్చే కార్యక్రమాలకే ఈ ప్రభుత్వం సొమ్మును వాడాలి అనేది మేము ముందు నుంచే వాళ్ళకి చెప్తా ఉంటాం. వాళ్ళు కూడా అలాగే ఆటికే వాడతారు. వేరే దుర్వినియోగం చేశారంటే చాలా ఇబ్బంది పడతారని మేము అది కొనేలాగానే చూస్తాం. ఊళ్ళో వాళ్లే కాబట్టి మాకు బాధ ఉండదు.
1: మరి ప్రతి నెల బ్యాంక్ లింకేజ్ అనేది చెల్లించాలి కదండి, మరి అది సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో చూస్తూ ఉంటారా? ఒకవేళ చెల్లించకపోతే ఏమవుతుంది, అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు?
0: ఫస్ట్ మేము మీటింగుల్లో మాట్లాడుకునేదే మీ సంఘం మీటింగ్ పెట్టుకున్నారా లేదా బ్యాంక్ లింకేజీ కట్టారా లేదని పుస్తకం తెప్పిస్తాం. వాళ్ళు బ్యాంకు వచ్చేటప్పుడు పొదుపు బుక్, బ్యాంకు లింకేజీ బుక్ రెండు తీసుకురావాలి. తనిఖీ కమిటీ వాళ్ళు పుస్తకం చూస్తారు, కట్టారు ఇళ్ళని అంటారు, కట్టకపోతే ఎందుకు కట్టలేదు ఏంటి అని అడుగుతాం. అంటే ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళలేదనో లేకపోతే ఏదో వాళ్ళకి ఇబ్బందుల గురించి చెప్తారనుకోని, పనులు ఎక్కడ దొరకలేదనేది. అప్పుడు మేము వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ గ్రామ సంఘం నుంచి మేము సభ్యత్వాలు వసూలు చేసుకుని పెట్టుకుంటాం. వాటిల్లో నుంచి వాళ్ళకి అప్పిస్తాం. ఆ అప్పుని వాళ్ళు ఏంటంటే లింకేజీ పెద్ద అప్పుకి కట్టుకుంటారు. ఇది దీని నుంచి వాయిదాలు ఎక్కువ పెంచి వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా 24 వాయిదాలని అట్లా మామూలుగా బ్యాంక్ లింకేజీ ఎంతైతే అవసరం అవుతుందో వాళ్ళు అడిగితే అని బట్టి మేము ఇస్తుంటాం. ఎక్కువ వాయిదాలు పెట్టి కట్టించుకుంటా ఉంటాం. అప్పుడు అటు ఆ లింకేజీ అప్పు తీరిపోద్ది వాళ్ళకి. మామూలుగా వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంతో అవుతారు. 24 వాయిదాలు అట్లా పెట్టామనుకోండి, అది మనందరం డబ్బులే కదా, మనందరం సభ్యత్వాలుగా చేసుకున్న డబ్బులు కాబట్టి మనలో మన అవసరాలకి అది ఇబ్బంది లేకుండా తీర్చుకోవటం కోసం సంఘం నుంచి అప్పిస్తాం వాళ్ళకి.
1: ఈ డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు పొదుపు చేసే అలవాటు అనేది అలవడిందంటారా?
0: అలవడిందండి. పొదుపు చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతా ఉంటున్నాయి. అయితే ఇంకా పొదుపును పెంచుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటది. దానికి ఏం చెప్తామంటే ఇవాళ నేను ఒక మిషన్ కొనుక్కున్నాను, దాని నుంచి నేనే ఒక్కదాన్నే కుట్టగలుగుతున్నాను, ఆ 100 రూపాయలే నేను పొదుపు చేసుకోగలను. అట్లా కాకుండా ఇప్పుడు నేను 4 మిషన్లు పెట్టాను, 4 పనిచేస్తున్నాను, దీన్ని మార్కెటింగ్ చేస్తే నేను నెలకి 200 నేను పొదుపు చేయగలుగుతాను. పొదుపులు పెంచుకొని మన పొదుపులనే మనం వాడుకునే విధంగా చేయాలంటాం. అయితే మార్కెటింగ్ సౌకర్యం వాళ్ళు చూపించమంటారు. ఇక్కడికైతే 30 గ్రూపులే వస్తున్నాయి, అక్కడికైతే 22 BO నుంచి కూడా వస్తారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది అక్కడ మార్కెటింగ్ తొందరగా అయిపోద్ది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ జిల్లా సమైక్యకి మార్కెటింగ్ సౌకర్యాలను పెంచుకోవటాని కోసమే చూస్తుంటాం. అది పెంచుకుంటే పొదుపులు చేసుకోగలుగుతామని మేము అందరికీ కూడా అలాగే చెప్తాం.
1: ఈ డ్వాక్రా సంఘంలో

0: సభ్యులు తయారు చేసే వస్తువులకి బయట ఎటువంటి మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి?
1: అదే మార్కెటింగ్ సదుపాయాలు ఇప్పుడు మాకు మేముగా చేసుకుంటున్నాము. కాకపోతే ఇట్లా ఎగ్జిబిషన్లో వాటిల్లో పెట్టుకోండి అంటున్నారు. బయట మార్కెటింగ్ సౌకర్యం కాస్త తక్కువగా ఉంది. అది మా అందరి కోరిక కూడా ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువగా ఉంటే మాకు మేము చేసిన వస్తువులను అమ్ముకుంటే ఇంకా మేము అభివృద్ధిలోకి వస్తామనే ఆలోచన ఉందన్నమాట. ఇక అదేంటంటే కొంచెం నాలాగా చదువు లేని వాళ్ళకి కొంచెం కష్టము. అందుకని ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించు, ఆన్లైన్ లో పెట్టండి అని.
0: నేడు ప్రపంచం అనేది సాంకేతిక విజ్ఞానం మీదే నడుస్తుంది, మరి ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మీరు అందుబాటులోకి తీసుకుంటున్నారు, కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం అండి. మరి ఈ డ్వాక్రా సంఘ సభ్యులతో సంఘ నాయకులు ఎలా మెలగాలి?
1: సంఘ నాయకులు తల్లిలాగా మెలగాలండి. వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి సలహా చెప్పి లీడర్కి కొన్ని విషయాలు ఎక్కువగా మీటింగులకి అది వెళ్తుంటది కాబట్టి ఆవిడకి అక్కడే కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలన్నీ సంఘ సభ్యులకు చెప్పి తల్లిలాగా ఆదరించాలి.
0: మరి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారండి?
1: మామూలుగా మాకు సామాజికంగా సమస్య ఏదైనా వస్తున్నప్పుడు ఈ గ్రామ సంఘంలోనే చర్చించుకుంటాం ఏంటి మన సమస్య అని. ఏదైనా మనకు పంచాయతీలో అయ్యే పని అది అనుకుంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి అడుగుతామండి. అందరం కలిసి వెళతాం, అర్జీ పెట్టేసుకుంటాం, అక్కడ వాళ్ళు చూస్తుంటారు. అట్లా మా వల్ల అయ్యేవి అయితే మేమే చేసుకుంటాం. ఇక్కడ ఊరి వరకు ఏదన్నా చిన్న చిన్నవి అయితే పెద్ద పెద్ద ఏదన్నా ఇప్పుడు జెండర్ విషయాలు వస్తుంటాయండి, భర్త చనిపోతే ఆవిడకి ఏమి ఇవ్వకోకుండా ఇంట్లో నుంచి పంపించేసినట్టు అలాంటివి ఉంటే మేము చర్చించుకుంటాం. మా వల్ల ఏ అయితే మేమే చేస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి మా జెండర్ కమిటీ వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళకు కూడా వాళ్ళు ఇది కాలేదనుకో మండల సమైక్యకి తీర్మానం రాసి పంపిస్తాం, ఇలా దీన్ని మాకు వచ్చిన సమస్య మేము తీర్చలేకపోతున్నాం, మీరు చూడండి అని. పోలీస్ స్టేషన్కి వెళ్ళే సమస్య అయితే దానికి వెళతాం, అదే ఊళ్ళో పంచాయతీకి వెళ్ళేదైతే అందరం కలిసి అక్కడికి వెళ్ళి పరిష్కరించుకుంటాం చిన్న చిన్నవి అయితే. పెద్ద పెద్ద అయితే మాత్రం మండల సమైక్యకి అర్జీ పెట్టుకుంటాం. అక్కడ మండల సమైక్యలో కమిటీ ఉంటారు, ఒక ఎస్ఐ గారు మా కమిటీ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు, ఒక ఎండీఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు, ఐదుగురు కలిసి ఒక కమిటీ మాకుంటారు. వాళ్ళు ఇదిగోండి మాకు ఈ సమస్య వచ్చిందంటే ఆయన ఎవరి వల్ల అయ్యే సమస్య అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు సాల్వ్ చేస్తారు దానికి.
0: డ్వాక్రా పథకంతో తులసమ్మ గారి ప్రయాణాన్ని చూస్తే ఆమె తన కాళ్ళ మీద తను నిలబడగలిగారు, నేడు ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసే స్థాయికి ఎదిగారు. మరి ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ధన్యవాదాలు తులసమ్మ గారు.
1: నమస్కారం అండి.
2: మహిళల అభ్యున్నతికి డ్వాక్రా. శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

నిమ్మకాయలోని పోషక విలువలు. విశేషాలు: ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకుందామా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో! ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే ఆ టీలోని 80% యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం పిండుకొని త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రమవుతాయి. ముఖ్యంగా మూత్ర విసర్జనకు అడ్డంకులు తొలగుతాయి. అంతేకాదు, ఇలా గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత పెరిగితే అంత మంచిది. లేకపోతే ఋతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు కంటి చూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు. నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని

0: మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

0: మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారు

0: వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాను. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏంటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? కార్యక్రమంలో ఇప్పుడు అమెరికా అబ్బాయి ఈ చిత్రానికి పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ప్రశ్న మరొకసారి, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి రాంగ్ అండి. నేను అడిగింది ఎస్ఐఆర్ పూర్తి రూపం అంటే ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఎస్ఐఆర్ అంటే ఏంటి అని అడిగాను. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. జి చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మహబూబ్ జాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి కోటేశ్వరరావు గారు కోవూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. జయబాలన్ గారు తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఉరహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్.

పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. నేను అడిగింది ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ అండి, తెలుగులో కాదు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రభాగారు చీరాల నుంచి. మీరు చెప్పింది తెలుగులో కరెక్టేనండి. నేను అడిగింది ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల అయాన్స్, సీయోనా నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ ఎంవి వెంకటేశ్వరరావు అరుణ, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయిపాలెం నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మూరు మురళి గారు లక్ష్మి బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామమోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు జి భూమేష్ ధనలక్ష్మి పురుషోత్తం ఎస్ఎస్ కొండ చిత్తూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుండుగల్ను నుంచి కొనకాల రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారా. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ ఏమిటి? ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కళ్యాణి గారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న భారత ఎన్నికల సంఘం మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి అని అడిగాను. ఇంకా కొన్ని ఆన్సర్స్ వచ్చినాయి. జయకుమార్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దీనికి సరైన సమాధానం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిని తెలుగులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఓట్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అని కూడా అంటారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు మరియు వేరే ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి జాబితాను పక్కాగా సిద్దం చేయడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో తరువాత క్విజ్ ప్రశ్న: భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం, గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది? ప్రశ్న మరొకసారి: భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం, గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది? కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి, ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట. ప్రశ్న మరొకసారి: భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం అంటే గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది?

భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం, గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది అని అడిగాను. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా, పాలెం పోలయ్య గారు, బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్బాయ్, మహమ్మద్ రఫీబాయ్, ఇస్మాల్ ఖాదర్ బాషాబాయ్ గారు, కుంచి రామ్మూర్తి గారు ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకొల్లు నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అర్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా. నేను అడిగింది వ్యవసాయ రంగంలోనేనండి, వ్యవసాయ రంగంలోనే ఇది దేనికి సంబంధించింది, స్వర్ణ విప్లవం దేనికి సంబంధించినది. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి నరేందర్ రెడ్డి గారు, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కేశవరావు గారు మీరు వాయిస్ మెసేజ్ పెడుతున్నారండి, వాయిస్ మెసేజ్ కాదు, మెసేజ్ టైప్ చేసి పంపించండి, చదవడానికి వీలుగా ఉంటుంది. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. సూర్యాపేట జిల్లా చింతాలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మహబూబ్ జాన్ గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. గుండుగల్ను నుంచి తంగెళ్లపల్లి ముకుందాచార్యులు, శేషుకుమారి.

వి మధు. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మరుహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ ప్రభాగారు చీరాల నుంచి, కళ్యాణి గారు చీరాల నుంచి, నారాయణ గారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య నగర్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్ గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, నెల్లూరు నుంచి ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్బాయ్, మహమ్మద్ రఫీబాయ్, ఇస్మాయిల్ బాయ్, బాలాజీ నగర్ నుంచి ఖాదర్ బాషాబాయ్ గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి విజయ, వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, కోట హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్, శ్యామల, గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ జయబాలన్ గారు తమిళనాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మూరి మురళి, లక్ష్మి, బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగింది గోల్డెన్ రివల్యూషన్ అండి, గ్రీన్ రివల్యూషన్ అని పంపించారు. గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది అని అడిగాను. కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ చేబ్రోలు రామకృష్ణయ్య గారు ఇనమడుగు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ శ్రీను వావెల గారు నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న. మొదటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం దేనికి సంబంధించినది అని అడిగాను. దీనికి సరైన సమాధానం తేనె ఉత్పత్తి మరియు ఉద్యానవన రంగానికి సంబంధించినది, హార్టికల్చర్కి. భారత వ్యవసాయ రంగంలో పండ్లు, కూరగాయలు మరియు తేనె ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి 1991 నుండి 2003 మధ్యకాలంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే స్వర్ణ విప్లవం. ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చడం దీని ముఖ్య ఉద్దేశం. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి.

0: హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో తెనాలిరామ్కి చాతుర్యు 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం తెనాలిరామ్కి చాతుర్యు.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: బైక్ టు ఆశీష్. తుమ్హే మాలూమ్ హై కి చిత్రాయి కిసే కహతే హై?
1: ఏక్ చోటీ లకీర్ కో బినా మిటాతే బడీ కర్నీ హీ చతురాయి మానీ జాతీ హై.
2: బిల్కుల్ టీకీ కహా తుమ్నే. యహీ భావ్ శ్యామపట్ పర్ దర్శావోగే?
1: జీ హా, ఇస్ తరహ దోనో లకీర్ కీంచనీ హై.
2: తేరీ చిత్రాయి సహీ డంగ సే ప్రకట్ కియా హై. అబ్ కహో, కోయీ ఏక్ చిత్ర ఔర్ హాజరీ జవాబ్ ఆద్మీ కా నామ్ బతావో జో శ్రీకృష్ణ దేవరాయ్ కే దర్బార్ మే తే.
1: వే తే తెనాలిరామ్, జిన్కో హమ్ వికట కవి నామ్ సే భీ జాంతే హై.
2: సహీ నామ్ బతాయా హై. ఆజ్ హమ్ తెనాలిరామ్ కి చిత్రాయి నామక్ పాఠ కే ద్వారా ఉన్కీ చిత్రాయి క్యా హై జానేంగే.
1: జీ హా, విజయనగర్ రాజ్య కే రాజా శ్రీకృష్ణ దేవరాయ్ తే. ఉన్కీ సభా కా నామ్ భువన విజయం తా. ఉన్కీ సభా మే అష్టదిగ్గజ్ నామక్ ఆర్ట్ కవి రహతే తే. ఉన్మే సే తెనాలిరామ్ బహుత్ జ్ఞాని ఔర్ చతుర్ వ్యక్తి తే. అప్ని హోషియారీ సే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే తే. ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే తే.
2: విజయనగర్ రాజ్య కే రాజా శ్రీకృష్ణ దేవరాయ్ తే. ఉన్కీ సభా కా నామ్ భువన విజయం తా. విజయనగర రాజ్యానికి రాజు శ్రీకృష్ణ దేవరాయలు వారు. వారి సభను భువన విజయం అంటారు. ఉన్కీ సభా మే అష్ట దిగ్గజ్ నామక్ ఆర్ట్ కవి రహతే తే. ఉన్మే సే తెనాలిరామ్ బహుత్ జ్ఞాని ఔర్ చతుర్ వ్యక్తి తే. వారి సభలో అష్ట దిగ్గజములు అనే 8 మంది కవులు ఉండేవారు. వారిలో తెనాలిరాముడు చాలా జ్ఞానవంతుడు మరియు చతురుడు. అప్నే హోషియారి సే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే తే. ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే తే. తెనాలిరాముడు తన తెలివితేటలతో మరియు చతురతతో ఎంత కష్టమైన సమస్యలైనా పరిష్కారం తెలిపేవాడు. అందువలన ఆయన్ను వికట కవి అంటూ ఉండేవారు.
1: ఏక్ దిన్ రాజా కృష్ణదేవరాయనే రాజ్యకే ప్రముఖ వ్యక్తియోం కో అప్నే మహల్ మే భోజన్ కే లియే బులాయా. అతిథియోం కో సోనే కే బర్తనోం మే భోజన్ పరోసా గయా. సోనే కే బర్తనోం కో దేఖ్ కర్ ఏక్ అతిథి కా మన్ లాల్ చాయా. ఉస్నే చుపక్ సే ఏక్ చెమచ్ కో ఉటాకర్ అప్ని జేబ్ మే రఖ్ లియా.
2: ఏక్ దిన్ రాజా కృష్ణదేవరాయ్ నే రాజ్య కే ప్రముఖ వ్యక్తియోం కో అప్నే మహల్ మే భోజన్ కే లియే బులాయా. అతిథియోం కో సోనే కే బర్తనో మే భోజన్ పరోసా గయా. ఒకరోజు రాజా కృష్ణదేవరాయలు రాజ్యంలో గల ప్రముఖమైన వ్యక్తులకు తన మహల్లో భోజనం ఏర్పాటు చేశారు. అతిథులకు బంగారపు పాత్రలో భోజనం వడ్డించారు. సోనే కే బర్తనో కో దేఖ్ కర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా. ఉస్నే చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉటాకర్ అప్ని జేబ్ మే రఖ్ లియా. బంగారపు పాత్రలు చూసిన ఒక అతిథి యొక్క మనసు ఆశపడింది. ఆయన చాటుగా ఒక చెంచాను తీసి తన జేబులో పెట్టుకున్నాడు.
1: రాజా కృష్ణదేవరాయ్ తదా తెనాలిరామ్ నే అతిథి కో చెమ్మచ్ జేబ్ మే రఖే హుయే దేఖ్ లియే తా. రాజ కృష్ణదేవరాయ్ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత్ సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చెమ్మచ్ నికల్వానా హై.
2: రాజా కృష్ణదేవరాయ్ తదా తెనాలిరామ్ నే అతిథి కో చమ్మచ్ జేబ్ మే రఖతే హుయే దేఖ్ లియా తా. రాజా కృష్ణదేవరాయ్ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత్ సమజ్ గయే కి అతిథి కా అప్మాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై. రాజా కృష్ణదేవరాయలు మరియు తెనాలిరాముడు అతిథి చెంచాని తన జేబులో పెట్టుకునేట గమనించారు. మరియు రాయలు వారి సంకేతము అతిథికి అవమానం కలగకుండా చెంచా తీసుకోవాలని తెనాలిరాముడికి వెనువెంటనే అర్థమైంది.
1: జబ్ సబ్ లోగోం నే భోజన్ కర్ లియా తో తెనాలిరామ్ అప్నే స్థాన్ పర్ కడే ఓకర్ బోలే సజ్జనోం అబ్ ఆప్ సబ్కే మనోరంజన్ కే లియే మై ఏక్ జాదూ కా ఖేల్ దిఖాఉంగా దేఖియే మై యహ్ సోనే కో చెమ్మచ్ అప్ని జేబ్ మే రఖుంగా ఔర్ ఆప్ లోగోం మే సే కిసీ ఏక్ ఆద్మీ కి జేబ్ సే నికాలుంగా.
2: జబ్ సబ్ లోగోం నే భోజన్

0: कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा। देखिए मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा। अंदरू भोजनం చేసిన తర్వాత తెనాలిరాముడు తన స్థానంలో నిలబడి, సజ్జనులారా మీ అందరి వినోదం కోసం నేను ఇప్పుడు ఒక తమాషా ఆట చూపిస్తాను. చూడండి, నేను ఈ బంగారపు చెంచాను నా జేబులో పెట్టుకున్నాను మరియు మీలో ఏ ఒక్కరి జేబులో నుంచైనా బయటకు తీస్తాను.
1: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली, फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है, देखते हैं कि किसकी जेब में है। इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते।
0: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली, फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया। तेनालीरामुड़ चंचानु तन जेबुलो पेट्टुकुन्नाडु। तर्वात कल्लु मूसुकोनि एदो मंत्रं चदुवुतुन्नट्टु नटन चेशाडु। कोद्दिसेपु अयिन पिदप कल्लु तेरचि, इप्पुडु चंचा నా జేబులో లేదు, అది మీలో ఒక్కరి వద్దకు వెళ్ళింది అన్నాడు. देखते हैं कि किसके जेब में है। इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते। चूदाम ఎవరి జేబులో ఉందో అంటూ వంతులు వారీగా ప్రతి అతిథి దగ్గరకు వెళ్తూ మనసులో మంత్రం జపిస్తూ నటన చేస్తున్నాడు.
1: అంతమే వే చెమ్మచ చుపాయే హుయే వ్యక్తికే పాస్ జాకర్ బోలే కి మంత్ర మేరీ జాదూ బతా రహా హే కి చెమ్మచ ఆప్కి జేబ్ మే హే కృపయా ఆప్ అప్నీ జేబ్ దేఖియే అతిథికే పాస్ బచ్నే కా కోయీ ఉపాయ్ नाता ना चाहते हुए भी उसे अपनी जेब में हाथ डालना पड़ा।
0: अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोले कि मित्र, मेरा जादू बता रहा है कि चम्मच आपकी जेब में है, कृपया आप अपनी जेब देखिए। अतिथि के पास बचाने का कोई उपाय ना था, ना चाहते हुए भी उसे अपने जेब में हाथ डालना पड़ा। चिवरकु तेनालीरामुडु चंचा दाचिन अतिथि दग्गरकु वेल्ली, मित्रमा ना तमाशा आट नी दग्गरे उन्नट्लु चेप्पुचुन्नदि अनि अन्नाडु। अतिथि दग्गर తనను తాను రక్షించుకున్నటకు ఏ ఉపాయం లేదు, తలచకుండానే తన జేబులో చెయ్యి పెట్టవలసి వచ్చింది.
1: ఉస్నే జేబ్ చే చెమ్మచ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా. సభీ అతిథియోం నే తెనాలిరామ్ కే జాదూయీ చమత్కార్ కో దేఖ్ కర్ తాలియా బజాయి. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. ఉన్హోనే తెనాలిరామ్ కి ఖూబ్ ప్రశంసా ఔర్ కి దేర్ సారే ఇనామ్ భీ దియే.
0: उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया। सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई। अतिथि तन जेबुलो नुंची चंचानु वेलुपलकु तीसि मरियु तेनालीरामुडिकि इच्चेशाडु। अंदरू अतिथुलु तेनालीरामुडि योक्क तमाशा मरियु चमत्कारपु आटनु चूसि चप्पट्लु कोट्टारु। राजा कृष्णदेवराय तेनालीराम की चतुराई से बहुत खुश हुए। उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे ఇనాం బి దియే. రాజా కృష్ణదేవరాయలు తెనాలిరాముడి యొక్క చతురతను చూసి సంతోషించారు మరియు ఎంతగానో ప్రశంసించారు. ఇదేగాక ఎన్నో బహుమతులు కూడా ఇచ్చారు. అబ్ కుచ్ కఠిన శబ్ద దర్జ్ కరే.
1: జీ హా.
0: నామక్ పేరు గల.
1: నామక్ పేరు గల.
0: భోజన్ పరోసన భోజనం వడ్డించుట.
1: భోజన్ పరోసన భోజనం వడ్డించుట.
0: కుచ్ విలోమ శబ్ద భీ లిఖ్లే.
1: జీ హా.
0: ప్రముఖ్ సాధారణ.
1: ప్రముఖ్ సాధారణ.
0: సజ్జన్ దుర్జన్.
1: సజ్జన్ దుర్జన్.
0: బంద్ కర్ణ కోల్నా.
1: బంద్ కర్ణ కోల్నా.
0: శ్రీకృష్ణ దేవరాయ్ किस राज्य के राजा थे?
1: श्री कृष्ण देवराय विजयनगर राज्य के राजा है.
0: अतिथि का मन क्यों ललचाया?
1: अतिथि का मन इसलिए ललचाया कि उसके सामने सोने के बर्तनों में भोजन परोसा गया.
0: श्री कृष्ण देवराय ने तेनालीराम को इनाम क्यों दिया?
1: श्री कृष्ण देवराय ने तेनालीराम को इनाम उसकी चतुराई और चमत्कार के लिए

మీరింతవరకు శ్రీమతి బెజవాడ సుబ్బమ్మ బృందం వారిచి భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్దతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్,
1: పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: బాబా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం గానం.

శాంతి నివాసం. ఈ చిత్రానికి ఘంటసాల జిక్కి పాడిన పాట విన్నారు. ఇప్పుడు కాలాంతకులు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

కేటుగాడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. వినబోతున్న పాట కుబీరులు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట వింటారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం.
1: ఈరోజు కార్యక్రమంలో ముందుగా వనమహోత్సవ వారం గురించి తెలుసుకుందాం. మనిషి ఈ లోకంలో జీవించాలంటే
2: గాలి అనేది తప్పనిసరిగా కావాలి. అదే గాలి స్వచ్ఛంగా ఉండాలంటే చెట్లు కూడా చాలా అవసరం. మరి చెట్లు ఉండాలంటే అడవులు తప్పనిసరిగా ఉండాలి. అడవులుంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, నదులు నిండుకుండలా ఉంటాయి, భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయి, పక్షులు జంతువులు ఇలా జీవరాశులన్నీ సురక్షితంగా జీవిస్తాయి. సాధారణంగా ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు నిర్మిస్తున్నాం, కొత్త రహదారులు

పరులు వేస్తున్నాం, పరిశ్రమలు స్థాపిస్తున్నాం, సాంకేతిక రంగంలో అద్భుత విజయాలు కూడా చూస్తున్నాం. కానీ అదే సమయంలో చెట్లు, అడవులు నరికివేయబడుతున్నాయి, అడవుల విస్తీర్ణం తగ్గుతుంది, వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే వేసవికాలంలో కూడా ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో పెరుగుతున్నాయి, దీనితో పాటు కాలుష్యం కూడా అధికంగా పెరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రకృతిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. అసలు వనమహోత్సవం అంటే ఏమిటి, దీనిని ఎందుకు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, జూలై మొదటి వారాన్ని ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని ఇంకా లోతుగా తెలుసుకుందాం. వనమహోత్సవం అనేది ఒక్కరోజులో పుట్టిన కార్యక్రమం కాదు. దీని వెనుక దేశాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, భావితరాల సంక్షేమం అనే గొప్ప ఆలోచన విధానం కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే అడవుల ప్రాముఖ్యత గురించి అప్పటికాలం శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు, ప్రకృతి ప్రేమికులు ప్రజల్లో అవగాహన కల్పించాలని భావించారు. ఈ ఆలోచన నేపథ్యంలోనే 1947 జూలై 20 నుండి జూలై 27 వరకు అప్పటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ అటవీ అధికారి ఎంఎస్ రంధావా గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వృక్షారోపణ వారాన్ని నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని, ప్రతి గ్రామం, ప్రతి పాఠశాల, ప్రతి ప్రభుత్వ కార్యాలయం పచ్చదనాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశ నిర్మాణంలో వ్యవసాయం, నీటి వనరులు, అటవీ సంపద ఎంతో కీలకమని భారత ప్రభుత్వం వారు గుర్తించారు. మరి ఈ నేపథ్యంలోనే అప్పటి కేంద్ర ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి కెఎం మున్షి గారు ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అలాగే 1950 వనమహోత్సవం అనే పేరుతో జాతీయ వృక్షారోపణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై 1 నుండి జూలై 7 వరకు ఈ వనమహోత్సవ వారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా జూలై మాసాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సమయానికి నైరుతి ఋతుపవనాలు ప్రారంభమవుతాయి. వర్షాలు కురవడం వల్ల నేలలో తేమ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నాటిన మొక్కలు సులభంగా వేర్లు పాతుకొని వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే జూలై 1 వృక్షారోపణకు అత్యంత అనుకూలమైన సమయంగా భావించి ఈ వారాన్ని వనమహోత్సవ వారంగా నిర్ణయించారు. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం కూడా పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలనేవి నేలను, నీటిని ఎంతగానో కలుషితం చేస్తాయి. చెట్ల పెరుగుదలపై కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతగానో ప్రభావం చూపుతుంది. అందువల్ల వీలైనంత వరకు ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను తగ్గించి గుడ్డ సంచులు, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించే అలవాటు పెంచుకోవాలి. ముఖ్యంగా యువత ఈ సందర్భంగా ఒక్క విషయం గమనించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ఒక మొక్కను పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, జాతీయ పండుగల వంటి ప్రత్యేక సందర్భాలలో కూడా ఒక మొక్కను నాటే అలవాటు పెంచుకోవాలి. మీ అందరికి తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను. మన పూర్వీకులు చెట్లను దేవతలతో సమానంగా భావించి పూజించేవారు. వాటిలో ఎక్కువగా వటవృక్షం, రావి చెట్టు, వేప చెట్టు వంటి వృక్షాలకు ప్రత్యేక గౌరవం కూడా ఇచ్చేవారు. ఎందుకంటే ప్రకృతిని కాపాడితేనే మనిషి మనుగడ సురక్షితంగా ఉంటుందని మన పూర్వీకులు ఎంతగానో నమ్మేవారు. నేడు శాస్త్రవేత్తలు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పచ్చదనం పెరిగితేనే వాతావరణం అనేది సమతుల్యతలో ఉంటుంది, అడవులు పెరిగితేనే నీటి వనరులు రక్షించబడతాయి. కాబట్టి మనందరం కలిసి చెట్లను నాటుదాం, ప్రకృతిని కాపాడుదాం, భవిష్యత్ తరాలకు పచ్చని భారతదేశాన్ని అందిద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు చందమామ చిత్రానికి రాధాకృష్ణన్ సంగీతంతో నోయెల్ కార్తీక్ శ్రీలేఖ పాడిన పాట మీకోసం వింటూ ఆనందించండి.

ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. మన ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే మన ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ ప్రతి యుద్ధం చివరికి ఒక ప్రశ్నగానే మిగులుతుంది. మరి ఇటువంటి యుద్ధానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ప్రపంచ దేశాలు ఎన్నో సందర్భాల్లో అనేక చర్చల ద్వారా ఒప్పందాలు చేసుకున్నాయి. అలాంటి చారిత్రక ఒప్పందాల్లో భారతదేశానికి అత్యంత ప్రాధాన్య ఒప్పందమే షిమ్లా ఒప్పందం. షిమ్లా ఒప్పందం అనేది 1972 జులై 2 తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలో జరిగింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, షిమ్లా ఒప్పందం అనేది 1972 జులై 2 తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలో జరిగింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో కలిసి ఇరువురు సంతకాలు చేశారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం అనంతరం రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం, భవిష్యత్తులో సమస్యలను యుద్ధాల ద్వారా కాకుండా కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ చారిత్రక ఒప్పందం రూపొందించబడింది. ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే దేశ సరిహద్దుల్లో ప్రశాంతత ఉండాలి. అలాగే సైనికులు దేశ రక్షణలో అప్రమత్తంగా ఉండటంతో పాటు దేశ నాయకుల శాంతి కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా చెయ్యాలి. ఇవన్నీ జరిగినప్పుడే మన దేశం మరింతగా బలపడుతుంది. ఇంకా లోతుగా షిమ్లా ఒప్పందం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం 1971 జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం వెనుకున్న చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యుద్ధం ముగిసిన తరువాతే షిమ్లా ఒప్పందం వచ్చింది. అలాగే 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంతో పాటు పాకిస్తాన్ కూడా ఏర్పడింది. అయితే అప్పటి కాలంలో పాకిస్తాన్ వేరువేరు ప్రాంతాలుగా ఉండేది. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, మరొకటి తూర్పు పాకిస్తాన్. ఈ రెండు ప్రాంతాల మధ్య 1000 కిలోమీటర్ల దూరం ఉండటమే కాకుండా భాష, సంస్కృతి, జీవన విధానం కూడా భిన్నంగా ఉండేవి. తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఎక్కువగా బెంగాలీ మాట్లాడేవారు. అయితే వారికి రాజకీయంగా, ఆర్థికంగా తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తి కొన్ని సంవత్సరాల పాటు అలా కొనసాగుతూ వచ్చింది. అయితే 1970 జరిగిన సాధారణ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కు చెందిన షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలోని అవామీ లీగ్ అనేది ఘన విజయం సాధించింది. ప్రజాస్వామ్య ప్రకారం ఆయనకు అధికారాన్ని అప్పగించాల్సి ఉన్నప్పటికీ పాకిస్తాన్ పాలకులు ఆయనకు అధికారం అప్పగించలేదు. దీంతో తూర్పు పాకిస్తాన్లో భారీ ఆందోళనలు చెలరేగాయి. అనంతరం అక్కడ సైనిక చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో తమ ఇళ్లను విడిచి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం తదితర రాష్ట్రాలకు శరణార్థులుగా వచ్చారు. అప్పటి కాలంలో కోట్లాది రూపాయల భారం భారతదేశంపై పడింది. ఈ పరిస్థితుల్లో మన భారతదేశం శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటు తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మానవత సహాయం అందించింది. చివరకు 1971 డిసెంబర్ మాసంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలు ప్రదర్శించాయి. కేవలం 13 రోజుల వ్యవధిలోనే ఈ యుద్ధం ముగిసింది. అలాగే 1971 డిసెంబర్ 16 తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలోని సైన్యం భారత సైన్యం ముందు లొంగిపోయింది. దాదాపు 93,000 పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా భారతదేశ ఆధీనంలోకి వచ్చారు. అదే సమయంలో ప్రపంచపటంలో ఒక కొత్త దేశం కూడా ఆవిర్భవించబడింది. అదేనండి బంగ్లాదేశ్. యుద్ధంలో భారతదేశం విజయం సాధించినప్పటికీ అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో వ్యవహరించారు. యుద్ధం గెలవడం ఒక విజయమైతే భవిష్యత్తులో శాంతిని నిలబెట్టడం అంతకంటే గొప్ప విజయమని ఆమె భావించారు. మరోవైపు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి చర్చల ద్వారా మాత్రమే కొత్త సంబంధాలు ఏర్పడాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో

ఇరు దేశాల ప్రతినిధులందరూ హిమాచల్ ప్రదేశ్లోని అందమైన పర్వత నగరమైన షిమ్లాలో సమావేశమయ్యారు. అనేక రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం 1972 జూలై 2వ తేదీన షిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యుద్ధం ముగిసిన తర్వాత శాంతి, పరస్పర గౌరవం, సంభాషణ, ద్వైపాక్షిక చర్చలనే 4 ప్రధాన సూత్రాలకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తే అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, శాంతి, పరస్పర గౌరవం, దౌత్య సంబంధాల విలువలను గుర్తు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక యుద్ధం ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో ప్రపంచం ఎన్నోసార్లు చూసింది. ఈ సందర్భంలోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై అధిక భారం పడుతుంది. కాని చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలను పరిష్కరిస్తే ప్రజల జీవితాలు సురక్షితంగా ఉంటాయి. ఒక దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందని మనం తరచూ వింటూ ఉంటాం. అయితే దేశ భవిష్యత్తును నిర్మించాలంటే యువతకి కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. నేటి తరం యువత ప్రపంచ చరిత్రను కూడా చదవాలి. అసలు 1971 యుద్ధం ఎందుకు జరిగింది, బంగ్లాదేశ్ ఎలా ఏర్పడింది, షిమ్లా ఒప్పందం ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వంటి అంశాలను యువత యుక్త వయస్సు నుండే అధ్యయనం చెయ్యాలి. కాబట్టి ప్రపంచంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న ఈ కాలంలో కూడా శాంతి, సహనం, మానవత్వం వంటి విలువలను మన జీవితంలో ఆచరిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు, సీతాకోకచిలుక చిత్రానికి వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతంతో ఎస్పి బాలు, వాణి జయరాం పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

0: ఒక మంచి పాటను కూడా వినేశారు. కార్యక్రమంలో చివరిగా ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం గురించి తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. అందులో కొన్ని వార్తలైతే మనల్ని ఎంతగానో ఆలోచింపజేసి
1: విజ్ఞానం కలిగిస్తూ ఉంటాయి. మరికొన్ని వార్తలైతే క్రీడాకారుల ప్రతిభలను గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ఈ వార్తల వెనుక ఎవరి శ్రమ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? వారేనండి క్రీడా పాత్రికేయులు. ఒక ఆటగాడు మైదానంలో చరిత్రను సృష్టిస్తే ఆ చరిత్రను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసేది కేవలం ఒక క్రీడా పాత్రికేయుడే. అందుకే ఈరోజున ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని ఎంతో గౌరవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క చరిత్రను గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు మళ్లీ శాంతి స్నేహాలతో క్రీడల వైపు మొగ్గు చూపాయి. కానీ అప్పట్లో ప్రతి దేశంలో పనిచేసే క్రీడా పాత్రికేయులు విడివిడిగా పనిచేసేవారు. వారికి ఒక అంతర్జాతీయ వేదిక కూడా లేదు. ఈ పరిస్థితిని మార్చాలని ప్రపంచంలోని పలువురు క్రీడా విలేకరులు భావించారు. తరువాత 1924 సంవత్సరంలో జూలై 2 ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన సమావేశంలో ప్రపంచ క్రీడా పాత్రికేయులను ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని అధికారికంగా స్థాపించారు. ఇకపోతే 1924 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థకు 70 పూర్తయిన సందర్భంగా 1994 సంవత్సరంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రజలు క్రీడా పాత్రికేయుల సేవలను గుర్తించేందుకు, వారి సేవలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం జూలై 2 ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం జరపాలని అధికారికంగా నిర్ణయించారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దినోత్సవం కొనసాగుతూ వస్తుంది. అలాగే ఈ క్రీడా పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడా పాత్రికేయులను సన్మానించడం, ఉత్తమ క్రీడా జర్నలిజం అవార్డులను అందజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మైదానంలో చెమట చిందించేది క్రీడాకారుడైతే ఆ చెమటకు విలువ చెప్పేది మాత్రం ఒక క్రీడా పాత్రికేయుడు. ఒక ఆటగాడు ఆటలో విజయం సాధిస్తే దేశం ఎంతగానో గర్విస్తుంది. అదే విజయం ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టేలా చేసేది ఒక క్రీడా పాత్రికేయుడి కలం. కాబట్టి క్రీడా పాత్రికేయులను గౌరవిద్దాం.
0: జూలై 1 నుండి ఒక మంచి పాట మీకోసం

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ముక్కవారిపల్లి గ్రామంలో 4,55,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ది పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను విబిజీ రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే మన్రేగా మే కేవల్ 100 దిన్ రోజగార్ మిల్తా థా, వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే పూరే 125 దిన్ మజదూర్ కో రోజగార్ మిలేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా షేర్ దియా హై, పైసా దియా హై, వో హై 95,600 కరోడ్ రూపాయా. ఇత్నీ బడీ ధనరాశి మజదూరో కో కామ్ ఔర్ గావ్ కే వికాస్ కే లియే దీ జాయేగీ.
0: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై తిరుపతిలో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్ లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లీక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing data center so that I want to go for different modules for application. Simultaneously, we got an idea aware. Outside data, I wanted to collect real time through satellite, through drones, IoTs, sensors, and also, if necessary, wearables for health devices.
0: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విబిజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శ్రామికులు కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర జౌళి రంగాభివృద్దికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్స్ హబ్గా అభివృద్ది చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో న్యాయశాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్దికి అనుమతులిచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య

అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దృష్టి పుస్తకం చాలామందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పవర్గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ

0: కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా పశ్చిమ బంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం జాపాన సమకక్షేణ ప్రధానమంత్రిణా సానే తాకాయిచి ఇత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం మంత్రణాం విహితవాన్. ఉభాభ్యామపి దేశాభ్యాం ఆర్థిక సురక్షా, ఊర్జా సురక్షా, ఔషధ, కృత్రిమ బుద్ధిమత్తాదిషు క్షేత్రేషు అనేకే సంధయః హస్తాక్షరితాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రావోచత్ యత్ భారత జాపానయోః పారస్పరిక సంబంధేన సమయస్య ప్రత్యేకా పరీక్షా సముత్తీర్ణా. संयुक्तराष्ट्रमहासभायां अन्ताराष्ट्रिय आतंकवादं विरुध्य व्यापक अभिसमयस्य कृते भारतस्य कश्चन चिरलम्बित प्रस्तावः समर्थितः. जम्मूकश्मीरस्य भगवती नगर आधारशिबिरात् तीर्थयात्रिणां प्रथमस्य दलस्य प्रस्थानेन सह श्री अमरनाथयात्रा विधिवत् समारब्धा. దక్షిణపశ్చిమ ప్రావృట్కాల అద్య సమగ్ర దిల్లీ క్షేత్రం సంప్రాప్తః తథా చ అయం ఉత్తర పశ్చిమ రాజ్యానాం కేషుచిత్ భాగేషు అపి అగ్రేసరతి. అపి చ ఫీఫా విశ్వచషకే సంయుక్తరాజ్య అమెరికా దేశేన 2000-తమాత్ పరం ప్రథమః నాకౌట్ స్తరీయ విజయః సమంకితః. అథ వార్తాః విశదీకృత్య. భారతేన జాపానేన చాద్య ఆర్థిక ఊర్జా సురక్షా, ఔషధ రక్షా, కృత్రిమ బుద్ధిమత్తాదిషు విభిన్న క్షేత్రేషు అనేకే ప్రముఖ సంధయః పరస్పరం వినిమయీకృతాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అపరాహ్నే నవదిల్ల్యాం స్వస్య జాపాన సమకక్షయా ప్రధానమంత్రిణా సానే తాకాయిచి

0: की दो तिहाई कार्स भारत में बनती हैं और 100 से अधिक देशों को एक्सपोर्ट होने जा रही है।
1: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। संयुक्तराष्ट्र महासभायाम् अन्ताराष्ट्रिय आतंकवादं विरुध्य व्यापक अभिसमयस्य कृते भारतस्य कश्चन चिरलम्बित प्रस्तावः समर्थितः। संयुक्तराष्ट्रस्य वैश्विक आतंकवाद विरोधी रणनीतेः नवम समीक्षायां या च 44.1% मतैः अंगीकृता। तत्र सदस्य देशाः आदिष्टाः यत् ते विगत त्रिदशकेभ्यः भारतेन प्रस्तावितस्य अस्य अभिसमयस्य कृते अन्तिम रूपं प्रदातुं पूर्ण प्रयत्नान् विदद्युः। वार्षिकस्याः श्री अमरनाथ जी यात्रायाः कृते 22.8 शतोत्तर 4,000 तीर्थयात्रिणां प्रथम समूहं जम्मू नगरस्य भगवती नगर यात्री निवास आधार शिविरात् विस्तृत सुरक्षा व्यवस्थायां हरितध्वजं प्रदर्श्य उपराज्यपालेन मनोज सिंहावर्येण अद्य प्रेषितम्। देशस्य विभिन्नेभ्यः भागेभ्यः तीर्थयात्रिणः पवित्र यात्रायां भागग्रहणाय जम्मू नगरम् आगच्छन्तः सन्ति। केन्द्रीय ग्रामीण विकास कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान अवदत् यत् विकसित भारत रोजगार इत्यस्य तथा आजीविका मिशन इत्यस्य प्रत्याभूति वीबीजी रामजी अधिनियम 20-25 आजीविका सुनिश्चितताया ग्रामीणाजीविकाया सुदृढ़ीकरणस्य तथा च देशस्य ग्रामाणां विकासस्य गतिं वर्धयितुं प्रमुखं पदक्षेपः अस्ति। अद्य नैऋत्य प्रावृट्कालः सम्पूर्णे दिल्लीनगरे गुजरातस्य केषुचित् भागेषु उत्तरप्रदेशस्य शेषभागेषु मध्यप्रदेशस्य अधिकांशभागेषु हरियाणा पंजाब प्रदेशयोः राजस्थानस्य केषुचित् भागेषु च अग्रे प्रवर्धितः। राष्ट्रियराजधान्यां निम्नवृष्ट्या उष्ण आर्द्रस्थित्यां न्यूनता आगता। फीफा विश्वकप क्रीडायाम् अमेरिकादेशः 2,000+ वर्षानन्तरं प्रथमवारं नॉकआउट चरणे विजयं पञ्जीकृतवान्। बोस्निया हर्जेगोविना देशौ 2-0 पराजितवान्। बेल्जियम देशः अपि सेनेगल देशस्य उपरि अतिरिक्त समयस्य विजयेन राउंड ऑफ 16 इत्यस्मिन् प्रविष्टवान् इति वार्ताः।
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి యుద్ధఘట్టం పద్యాలు వింటారు. పద్యాలు పాడిన వారు శ్రీకృష్ణుని పాత్ర చాట్ల దేవయ్య గారు, అర్జునుని పాత్ర వి మాతయ్య గారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జాతీయ సహజ వ్యవసాయ పథకం ఆవశ్యకత, లాభాలు ఈ అంశం గురించి మార్కాపురం జిల్లా NMNF ప్రాజెక్ట్ డైరెక్టర్ కేఐ సుదర్శన్ రాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన మహిళల T20 క్రికెట్ విశేషాలు తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగరం నాటకం ప్రసారమవుతుంది.

10 గంటలకు మధుర గీతాలు వింటారు. 10:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ల భాగంగా ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య లండన్లోనే ది ఓవల్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11 గంటలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:10 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ల భాగంగా ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య లండన్లోనే ది ఓవల్ మైదానంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు, అనంతరం నాతయాకలం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గొప్పదనం, ఈ అంశం గురించి వరికూటి కోటయ్య గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో పంటల నమోదు, బీమా ఆవశ్యకత వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వనమహోత్సవ వారోత్సవాలు, ఈ అంశం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి కె శైలజ గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో వనితా వైభవం సాహిత్య రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ వి నాగరాజ్యలక్ష్మి గారు. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి యుద్ధఘట్టం పద్యాలు వింటారు. పద్యాలు పాడిన వారు శ్రీకృష్ణుని పాత్ర చాట్ల దేవయ్య గారు, అర్జునుని పాత్ర వి మాతయ్య గారు.
3: అర్జున తల

దేవా దర్పమొగలాడనంచునే తలపలేదు పూర్వమైత్రిని తలపగ పోవలేదు మానధనుడనగుట నీ కుమ్మరదినగుట తలసిన

0: అర్జున, మేనత్త కుమారుండవైన అనువు సోదరియగు సుభద్ర పెనిమిటి ఒకట మరందివై ఆప్తమిత్రుండవైన నీకింత దురాచారణము కర్తవ్యమేమి? అఖిల రాజవంశముల నాకు పరాభవము తెచ్చుట నీకు భావ్యమే.
1: స్వామి, ఇస్పత్తుదయోగోచరమే కాని వ్యంశము చతుర్దశి భూములు ఎందును లేదు. నేను నీత గల ఉత్సోహనేంటినో అని వారి వర్ణమున దుర్భర విచార క్రాంత తేజస్కుండైతినో నీ విరుముదువు.
0: అవును, అనిమిత్త విరోధములకు నీశన్ మాత్రమున విచారము నీకు కలిగిన ఇంత సాహసమును కీలజమ కట్టెదవు. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితులకు మనకిరువురకు పగగలుగుట భవనముల ఎల్ల అత్యంతాశ్చర్యమునందుచున్నావే. నీ హృదయాస్థితాభిప్రాయము నీ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. ఈ కృష్ణ సాత్సికి బలరామ ప్రముఖుల నివాత కవచ కాలకేయాది దానవ వీర విజయుండనగు నీ ప్రతాపములు మా ముందర దృఢప్రాణులై ఉన్నారు. మేమెంత తేజోహీనులమైనను నీ భావమరుదులము కాకపోము సుమ.
1: దేవా.

0: దేవా, నీవు చేసిన తోపదేశము కాని అల్పజ్ఞాన సమేత మనసుకున్నడుగు. నాకు ఆ గైని విడుచుటే ధర్మము దొచ్చున్నది.
1: మిగులను పకారి నన్ను మిత్రుడైన.

0: దేహముల నిత్యములు, మాటయే శాశ్వతములు. అనేక ఉపకారములు నడిచిన నన్ను సమయమందు నిరాకరించినచో జగములు జనంబులు నిన్న చంద్ర తారార్కమున విశ్వాసఘాతకుడనియే నిందింతురు. నిందపడుట కష్టము గావున గయిను విడుము.
1: ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకు ధర్మవర్తమానములకు సాటి నా మనమున ధర్మేత్రమున తెలదు.

0: ధర్మ బంధు తెంచారివి నేనంత అధర్మోపదేశకుండనా? కాంతార నివాసులయగు యోగేంద్రుల కన్న విరాగి వలె కనపడుతున్నావు. అంత రాజభోగ పరామకుండనైనచో రాజసుయాది మహాద్వారములను చేసి రాజసంగముల ఉదయింపనేల తద్దన రాజ్యము గైకొననేల. ఆ మాటలకేమి గాని నేనొక అంశంపు చెప్పేది వినుము.
1: దేవా, అధర్మ నిరుతుల ఉదాహరణముగా గైకునమేలా? అని నా మాటలు

మన హరిశ్చంద్రుడు మాల గొలిసే నాడి తప్పుట దోషమని కదా పంక కచివిని లేని కండలు చండి విచ్చే సత్య బాత్పాలన శక్తి కలుగుట కదా బొమ్మల జమున బలి గోల్పోయి అంత దూరము పోనే తలదు పల్కులు నిల్పంద తలసిదారే అఖిల సంపతలు పాపి అడవులాడు తగని విడుములు గుడుసు.

దేవా అన్నుడారం మనియాదరమ్మున బిల్వ పంప మామను బట్టి చంపగలరే జలకేలి.

ఋషిని మిచ్చిడి ముద్దలు తెచ్చి మింగదలదే గొల్ల పొట్టలను కూడి గోలసేకొని కాన కదుపుల నేర్పుత కాయగలము తల్లిదండ్రుల పరులకి బదలంచుకల్లా బలిమివై తెచ్చి భార్యగా పడజుగలము దుష్టుల వంక వీరుల త్రించగలము.

0: మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి యుద్ధఘట్టం పద్యాలు విన్నారు. పద్యాలు పాడినవారు శ్రీకృష్ణుని పాత్ర చాట్ల దేవయ్య గారు, అర్జునుని పాత్ర వి మాతయ్య గారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు

0: సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
2: మురిపించేవి హాస్య గీతాలే ఇవి. కాస్త మోటుగా ఘాటుగీతాలు ఒక మాలగా సమర్పిస్తుంది. కాదరయ్య భిక్ష కోసం పల్లెదోవ పట్టాడు. వాడి అవతారం చూసి కుక్కలు ఊపందుకుని మురుగుతూ వెంటబడ్డాయి. పాపం కాదరయ్య భయంతో అడ్డంగా పరిగెత్తి జొన్న చేనులో పడ్డాడు. బాగా పండి ఒరిగిన కంకులు చూసి ఆశతో వాటిని విరిచి బుట్టలో పెట్టాడు. అది చూసిన చేనుగల ఆసామి కాదరయ్యను ఎలా సత్కరించాడో, ఆ సత్కారాన్ని కాదరయ్య ఎలా అందుకుంటున్నాడో చూడండి.

ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభి అభి హమ్నే హర్యానా కే ఖర్ఖోదా మే మారుతి సుజుకి

0: के नए प्लान का उद्घाटन किया। जब जापान की एक्सपर्टीज और इन्वेस्टमेंट भारत के स्पीड और स्केल के साथ जुड़ती है तो पूरी दुनिया को फायदा होता है।
1: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్దికి కొత్త వేగాన్ని బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్దిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
1: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
3: వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया।
1: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు

0: చేయవచ్చని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6.54 కోట్ల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: हाँ।

0: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
1: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జాతీయ సహజ వ్యవసాయ పథకం ఆవశ్యకత లాభాలు ఈ అంశం గురించి మార్కాపురం జిల్లా ఎన్ఎంఎన్ఎఫ్ ప్రాజెక్టు డైరెక్టర్ కేఐ సుదర్శన్ రాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీజీ ఆదినారాయణ రెడ్డి.
2: రైతులు అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఒక పోటీతత్వంతో ఒక అనారోగ్యకరమైన వాతావరణంలో విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. దాంతోపాటుగా రసాయనిక ఘాటత కలిగిన మందులు పిచికారి చేస్తూ అటు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఇటు భూమి యొక్క భౌతిక స్థితి దెబ్బతినే విధంగా మరి భూ కాలుష్యానికి కూడా కారకులవుతున్నారు. మరి నేల తల్లి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎలాంటి లాభాలున్నాయి, మరి రైతు స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి ఎలాంటి భేదాలున్నాయి, ఏ వ్యవసాయం చేస్తే రైతు గరిష్టంగా లాభం పొందేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మన మార్కాపురం జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి.
2: సార్ మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే ఎక్కడి పోయినా కూడా అటు శాస్త్రవేత్తలైతేనేమి, ఇటు మీ వ్యవసాయ అధికారులైతేనేమి, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి మరి విభాగం అంతా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి, పెట్టుబడి లేని వ్యవసాయం చేయండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్తూ చెప్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎటువంటి లాభాలున్నాయి, ముఖ్యంగా నేల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండేదానికి అవకాశం ఉందంటారు, రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
3: ముఖ్యంగా ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని ఒక స్కీమ్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థ ద్వారా ఇది నడుస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. ఫస్ట్ రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలామంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. పశువుల ఎరువు కూడా చాలా తగ్గిపోయింది. మనందరికి తెలిసిన విషయం పశువుల సంఖ్య కూడా చాలా వరకు ఇంతకుముందు గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు కానీ ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా ఇది వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటూ పోయారు. పశువులు ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి, అది ఉంటేనే మనకు తిన్నది అరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కార్బన్ పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కార్బన్ పదార్థం కలవకపోతే ఏకాడి కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడే అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గి

తగ్గించమని చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు, ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలామంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్లో అయితే రసాయనిక ఎరువులు వాడటం కడన్గా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి, దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలామంది రైతులు అడుగుతున్నారు ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని, వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలామంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ విధానాలు పాటించి మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్న చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్, రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉండయి, బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15-30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్నీ, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు, వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసేవాటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్ళు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాలు వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అన్నమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలక వస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలీదున్నామని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలీదున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1,000 రూపాయలు పెట్టి కొని దున్నటానికి 1,000 రూపాయలు ఖర్చు అయింది, 2,000-3,000 అయింది, మొత్తం మీద 35,000 ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి

0: డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పీఎండీ చేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది. మనకు భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పీఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గరేమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచరు నేను చెప్పేది. భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పీఎండి వేసేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకు మంచి ఎరువుగా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువుల ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చి రొట్టె ఎరువులు కానీ, తర్వాత పచ్చి రొట్టె పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చి రొట్టె పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకు దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేర్లలో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా ఇవి అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడి తగ్గటం లేదు. కాబట్టి రైతులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్నీ నేర్పిస్తారు. మీకు కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి, ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది చాలా శ్రేష్టమైంది, మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయ్యింది, ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతూ ఉంది. నత్రజని భాస్వరం పొటాషు ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటుంది. మనకి అన్నం కూర ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలల్లో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి శాకీ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా మీరు సిఫారసు చేసినా కూడా రైతులు మాత్రం రసాయన ఎరువులు మోతాదుకు మించి వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూమి గట్టిగా రాతిలాగా మారిపోతుంది. మరి ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ భూమి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉండేదానికి అవకాశం ఉందంటారు? ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి ఎలాంటి వ్యత్యాసం ఉందంటారు?
0: మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా మన రైతు సోదరులు కూడా చెప్తుంటారు, తేమ తక్కువ ఉన్నప్పుడు మన రసాయనిక ఎరువు కానీ వేస్తే ఇంకా బెటక్ వస్తుందని చెప్తారు వాళ్ళ అనుభవంతో. ఎందుకంటే అంటే రసాయనిక ఎరువు వేస్తే తేమను ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అది, కాబట్టి దానికి సరిపోని తేమ లేనప్పుడు రసాయనిక ఎరువు వేస్తే ఇంకా బెటక్ వస్తుంది. దీంట్లో ఏంటంటే ఈ సహజ వ్యవసాయంలో తక్కువ తేమన్నా కూడా ఇందాక మనం చెప్పినట్టు గుళికలు తయారు చేసేస్తే మామూలుగా 10 వర్షం అంటాం మనం, 25 mm పెడితేనే మనకి మొలక వస్తుంది. కానీ మనం గుళికలు తయారు చేసేయటం వల్ల లోపల కొంచెం బంకమట్టి ధన ఘనజీవామృతం ఇవన్నీ కలపటం వల్ల ఏమైందంటే ఆ విత్తనం బాగా రెడీగా ఉంటుంది, మొలకెత్తడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 mm వర్షం పడినా కూడా మొలక ఎత్తుంది. అంటే అర్థం ఏంటంటే తక్కువ తేమతో కూడా పండే అవకాశం ఉంటుంది మనకి, మొలకెత్తటమే కాకుండా మంచి దిగుబడులు కూడా తక్కువ తేమతోనే వస్తుంది. ఎందుకంటే నిల్వ ఉంచుకుంటుంది బాగా, హ్యూమస్ ఉన్నప్పుడు బాగా మెత్తటి ఎరువు తయారైనప్పుడు లోపల భూమిలో పైపొరల్లోనే ఉంటుంది ఇదంతా కూడా. ఈ పైపొరల్లో మంచి ఎరువు ఉన్నప్పుడు మంచి పోషకాలు ఉన్నప్పుడు మనకి తక్కువ తేమతో కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ తేమ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది వీటిల్లో. ఎట్లాగంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన పొలాలలో ప్రయోగాలు కూడా చేశారు చాలామంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పొలాలలో మామూలుగా పండించిన దానికంటే ఎక్కువ వేరు వ్యవస్థ బాగా బలంగా తయారవుతుంది. దానివల్ల ఏంటంటే అధిక వర్షాలు పడి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఈ పంట పట్టలేదు, ఆ పంట పడినట్టు ఈ పంట కింద పడిపోవడం అనేది జరగట్లేదు. కాబట్టి అంటే మంచి కాండం అనేది బలంగా తయారయ్యి అన్ని విధాల, ఇప్పుడు మనిషికి ఎట్లయితే ఆరోగ్యకరమైన మనిషి ఎట్లా ఉన్నాడో అట్లా మొక్క కూడా ప్రకృతి వ్యవసాయం పొలంలో పండించిన మొక్క చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. దాని పురుగులను కూడా ఆటోమేటిక్గా తట్టుకుంటుంది, పురుగులను తెగుళ్ళని కూడా తట్టుకుంటుంది ఆటోమేటిక్గా. ఏమాత్రం

0: కొద్దిగా వచ్చినా కూడా మనం పురుగు మందులకు పోకుండా ఈ కషాయాలతోనే నివారించుకోవచ్చు. మనం మనకి కొండ ప్రాంతాల్లో చుట్టుపక్కల బీడ్లలో ఉంటాయి, 10 రకాల కషాయాలు తీసుకొని చేసుకోవచ్చు మనం. ఏ పంట అంటే మనకి ఆ పంట కాకుండా వేరే ఆకు ఏది స్ప్రే చేసినా కూడా అది దూరంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు పురుగును చంపటం అనేది మన ప్రధాన ఉద్దేశం కాదు, మన పంటను తినకుండా ఉండటమే మనకు ప్రధాన ఉద్దేశం. ఈ పురుగు మందులు వాడి మనం దాన్ని చంపాలనుకుంటే అది మనకి ఖర్చు పెరుగుద్ది, తర్వాత ఇంకా ఎక్కువ పుడతాయి, నిరోధక శక్తి పెంచుకొని ఇంకా ఎక్కువ పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అట్లా నివారించాలి అనుకోకూడదు. ప్రకృతి సిద్ధంగా అన్నీ ఉండాలి, జీవ వైవిధ్యం అనేది ఉండాలి. కాబట్టి పంటలు కూడా ఒకటే పంట వేయకుండా రకరకాల పంటలు వేయాలి. ఇప్పుడు పత్తి ఉంది, వాణిజ్య పంట, ఎక్కడ చూసినా అదే వేస్తున్నారు. దాంట్లో రకరకాల కూరగాయలు మన పాత తండ్రులు ముత్తాతల కాలంలో చేశారు. ఆ పంటల్లో వేరే వేరే రకాలు గోరుచిక్కుడు లేకపోతే దోస ఇట్లాంటివి వేసి వాటి నుంచి ఆదాయం తీసుకుంటమే కాకుండా అట్లా విడివిడిగా రకరకాల పంటలు ఉండటం వల్ల పురుగులు తెగుళ్ళు ఉధృతి అనేది అంత పెరగదు. మనం అచ్చంగా పత్తి వేసామనుకోండి, పత్తికి వచ్చే పురుగు అక్కడ విపరీతంగా పెరుగుతుంది. అట్లా మిరప వేస్తే మిరపకొచ్చే పురుగు విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా మనం జీవ వైవిధ్యం ఉన్న పంటలు 5-6 రకాల పంటలు అక్కడ కనపడి అనుకోండి, ఈ పురుగులు అనేవి అంత రావు. కొంత వస్తాయి, అసలు రావని కాదు, కొంత వస్తాయి కానీ నష్టం కలిగించే స్థాయి అంత రావు. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి జీవ వైవిధ్యం ఉండేటట్టు కమర్షియల్ పంటలు వేసినా కూడా దాన్ని రకరకాల పంటలు వేసుకోండి. ముఖ్యంగా బోర్డర్ క్రాప్ వేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఇంతకుముందు మేతకని ప్రతి వాళ్ళు వేసుకునేవాళ్ళు గేదెలు ఉన్నప్పుడు, కానీ దాంట్లో సైంటిఫిక్గా శాస్త్రపరంగా ఉంది. దాంట్లో ఏంటంటే పక్కనున్న పురుగులు పొలాల్లోకి వచ్చేటప్పుడు ఒక ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. ఒకసారి జొన్న మొక్కజొన్న లేకపోతే సజ్జ కనపడగానే బోర్డర్లో వెనక్కి వెళ్ళిపోతాయి.
1: కంచెపంట
0: కాబట్టి కంచెపంట వేయటం వల్ల ఏమైతే ఇది వెనకబోద్దని, దాంట్లో ఈ కంచెపంటలో మన మిత్ర పురుగులు అనేవి ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల కూడా కొంత చనిపేస్తాయి వాటిని, అవి తినేస్తాయి. సహజ సిద్ధంగా ఉండే ప్రిడేటర్స్ అంటాం మనం, వాటిని పట్టుకొని తింటాయి. సాలి పురుగులు, తర్వాత తూనీగలు ఇట్లాంటివి పెరుగుతాయి. అందులో చాలా రకాలు ఉన్నాయి, అట్లాంటివి నేను 2-3 పేర్లు చెప్పాను. చాలా రకాల మిత్ర పురుగులు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ కంచె పంటలో మనకు పెరుగుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా 4-5 వరుసలు కంచె పంట వేసుకుంటే, ఇప్పుడు మనకు చాలామంది ఏంటంటే గేదెలు లేవు లేకపోతే పశువులు లేవు అని చెప్పేసి మనకు అవసరం లేదని వేసుకోవట్లేదు. అవసరం కోసం కాదండి, తప్పనిసరిగా ఈ దీనికోసమైనా వేసుకోవాలి తప్పనిసరిగా. మీరు కావాలంటే దాంట్లో కూడా గింజలు తీసుకోండి వస్తే. కాబట్టి ఇంతకుముందు ఏంటంటే గింజ రాకముందే కోత కోసి గేదెలకు వేసుకునేవాళ్ళం మనం. ఇప్పుడు గింజకు వచ్చే వరకు ఉంచుకోండి, నష్టమేం లేదు. కాకపోతే చుట్టూ కంచె పంట ఉంటే మంచిది. లోపల ఆకర్షణ పంటలు, రకరకాల పంటలు, కూరగాయలు మనకు అన్ని ఆదాయం తెచ్చాయి. ప్లస్ వైవిధ్యాన్ని పెంచే పంటలు మనం వేసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం ఈ పిఎండి చేయటం వల్ల 365 రోజులు ఏదో పంటని మన భూమిని కప్పించుద్ది. కప్పించటం వల్ల మనకేంటంటే లోపల హ్యూమస్ అనేది డెవలప్ అయ్యింది బాగా, ఒక మల్చింగ్ వేసినట్టుగా అయిపోద్ది మనకి భూమి. ఎక్కువగా మనం మీకు అందరికి తెలిసిన విషయం, పై పొరల్లోనే మనకి మొక్క పెరగటానికి సరైన వాతావరణం ఉండేది పై పొరే, దాదాపు 1-9 ఇంచులు అట్లా. అంతకంటే పెద్దగా లోపలికి ఏముండదు. ఈ పై పొర అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాని సారం పోకుండా చూసుకోవాలి. అధిక వర్షాలు పడ్డప్పుడు కొట్టుకుపోకుండా చూడాలి, కోతకు గురి కాకుండా చూసుకోవాలి. అట్లా చూడాలంటే దాన్ని ఎప్పుడు ఏదో ఒక పంటతో కప్పు ఉన్నట్టయితే దాని వేర్లు గట్టిగా పట్టించుతాయి అన్నమాట. నేలని లూజు నేల పోయినట్టు, మనకు తువ నేల కొట్టుకుపోయినట్టు పోదు. వర్షం పడినా పెద్ద గాలి వచ్చినా లేచిపోతూ ఉంటాయి, మనకు చూస్తూనే ఉంటాం. కాబట్టి పై పొరలో ఉండే పదార్థమే మనకి పోయిందంటే లోపల ఏముండదు సారం. కాబట్టి పై పొరని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పై పొర ఏర్పడటానికి చాలా టైం పట్టుద్ది. మళ్ళీ మనకి సారవంతమైన నేల ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం 365 రోజులు ఏదో ఒక పంటతో కప్పి ఉంచండి. తర్వాత పిఎండిఎస్ వేయండి, ప్రధాన పంట వేయండి, దాంట్లో రకరకాల పంటలు వేయండి. వీలైతే మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ పిఎండిఎస్ వేయండి. ఏదో పంట కప్పి ఉంచుద్ది, దాన్ని మనం పశువులు లేని వాళ్ళు కలిగి దున్నుకొని ఎరువుగా తయారు చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి కలిగి దున్నుకొని మళ్ళీ వేసుకోవాలి. అట్లా ఎక్కువ గ్యాప్ ఉంచకుండా మనం భూమిని ఎప్పుడు పచ్చదనంతో కప్పి ఉన్నట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది. తేమ శాతం కూడా నిల్వ ఉంటుంది, బాగా తేమ ఉంటుంది, బెట్టకు రాదు. బెట్టకు రావటం అనేది దీంట్లో సహజ వ్యవసాయంలో అసలు ఉండదు. దాదాపుగా మన వర్షాలు ఇప్పుడు పడలేదు, మన వర్షం పడితే 10 రోజులతో వేస్తాము, కానీ దీంట్లో అట్లా కాదు. ప్రధాన పంట కానీ పిఎండిఎస్ కానీ ఏదైనా సరే నవధాన్యాలు కానీ, నవధాన్యాలనే మనం పిఎండిఎస్ అంటున్నాము, ఏదైనా సరే గుళిక చేసేసుకుంటే కొంచెం ముందే వేసుకోవచ్చు మనం. వర్షం పడగానే మన విత్తనం రెడీగా ఉంటుంది, మొలకెత్తుంది. మనం ముందే వేసుకోవడానికి గుళిక తయారు చేసుకుంటున్నాం. ఇది ప్రతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం దాన్ని జల్లిచ్చి బాగా మెత్తటిది వాడితే బాగా గుళికి తయారవుద్ది. కాబట్టి ఈ సూత్రాలన్నీ పాటించి రైతు సోదరులు మీకు ఈ బీఆర్సీ సెంటర్స్ కూడా వెళ్ళి మీరు ఎట్లా తయారు చేస్తున్నారో చూడొచ్చు. వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, మీరే తయారు చేసుకోవచ్చు, మీకు నేర్పుతారు. మీరు మేము సిద్ధంగా

0: మాకు వచ్చి చెప్పండి అంటే మేమైనా మీరు ఈ పొలం వచ్చి మేము చెప్తాం తప్పనిసరిగా. గౌరవనీయులు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారుతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి పెట్టుబడులు ఆదాయం పెరగాలనేది. రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. దీన్ని ముఖ్యంగా ఏంటంటే రైతులందరికీ దీని ద్వారా శిక్షణ ఇచ్చి ఎట్లా చేయాలి ఏంటి అనేది శిక్షణ ఇవ్వటం ఒకటి మెయిన్గా. తర్వాత ఏంటంటే దీంట్లో కొంత మార్కెట్ సౌకర్యం కూడా, సహజ వ్యవసాయం ద్వారా పండించినవి ఎట్లా అమ్ముకోవాలంటే దానికి మార్కెటింగ్ పర్సన్స్ని కూడా పెడుతున్నారు అమ్మించడానికి మొత్తం. అంటే ఎక్కువ కొంచెం ఎక్కువ రేటుకి అమ్మించడానికి పెడుతున్నారు. దానికి నెట్వర్క్ కూడా క్రియేట్ చేసి ఎవరెవరి దగ్గర దొరుకుతుంది సహజ వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు, అది మిగిలిన వాళ్ళకు కూడా కస్టమర్స్కి కానీ మిగిలిన రైతులకు కానీ తెలిసేటట్టు చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను.
1: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి, ఎటువంటి వ్యవసాయ విధానాన్ని చేపట్టాలి అనే ఉద్దేశంలో భాగంగా గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక ప్రధాన పథకాన్ని రైతుల కోసం తీసుకొచ్చారు. ఆ పథకమే NMNF. ఈ పథకం గురించి చక్కగా రైతులకు వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జాతీయ సహజ వ్యవసాయ పథకం ఆవశ్యకత, లాభాలు ఈ అంశం గురించి మార్కాపురం జిల్లా NMNF ప్రాజెక్టు డైరెక్టర్ KI సుదర్శన్ రాజు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
3: భార్యను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు మొగుడు. ఆమెతో సరసాలాడబోతే మొగుణ్ణి చావుమోగుతుంది. మగని పట్ల మోటుగా ప్రవర్తించే స్త్రీమూర్తిని జానపదులు ఈ పాటలో ఎలా సాక్షాత్కరింపజేస్తున్నారో చూస్తారా?

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
1: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అని కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అవుతాయో ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకోండి, దాని తర్వాత మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన

0: మార్పులు చేసుకొని మళ్ళీ దాన్ని మన దగ్గరికి పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరికి తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడో, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయి అంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు. ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందనేది అందుబాటులో ఉండకపోవడమో, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రత పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
0: మీరు అన్నట్టు ఈ NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి NFSM ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం, కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ని మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి, లేదంటే ఎరువులు లాంటివి, వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ దాంతోపాటు సీజన్కి అనుగుణంగా 1-2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20-25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20-25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20-25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతనైతే టార్గెట్ అనుకుంటాము, 1 ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాలని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016-2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం, కాబట్టి మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70-80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటాం అండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడి ఇచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తూ వచ్చినాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటే ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో, ప్రామిసింగ్ వెరైటీస్, వాటిని మాత్రమే మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక వల్ల ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజెస్ ఉన్న గ్రామాలని సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికీ ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడు వేస్తే సోయా మంచి రకాలు ఇచ్చి ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు

0: రైతులకు నీటి వస్తుంటే కానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము. లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మీ బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేందంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్ళు కానీ ఎక్కువ పెంచుకుంటారు. సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2-2 మేకలు చొప్పున అలా ఇవ్వడము. అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5-10 కోడి పిల్లలు ఇవ్వడము. ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్లకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒకతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకొని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది. సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం వేయాలా దాని తర్వాత వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్. అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు
0: చేయాలి, కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో చూడండి, సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నానో, ఈ SSP లో మినిమం 90% SC లు ఉండేటట్టు మనం చూసుకుంటామండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ SC ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం SC ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, SC ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు. ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక. అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మెళుకువల్ని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారా?
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ ఎత్తుమడుల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాల్వల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానీ ఇవ్వని అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022 వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది.

0: సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన మహిళల G20 క్రికెట్ విశేషాల గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. ఐఐటి బిహెచ్యులో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు. వారణాసిలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 4. పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ బిజినెస్ అనలిస్ట్ 1 ఖాళీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 1 ఖాళీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ 2 2 ఖాళీలు. అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి ఇంకా ఎంబీఏ ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. వేతనం నెలకు 42,000 రూపాయల నుండి 49,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి office.erp@iitbhu.ac.in. ఈమెయిల్ ఐడి మరొకసారి office.erp@iitbhu.ac.in. దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 16/7/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా iitbhu.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి iitbhu.ac.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తెలుసుకుందాం రండి శీర్షికన శ్రోతలు. ఈరోజు తెలుసుకోబోతున్న అంశం మహిళల T20 క్రికెట్ విశేషాలు. మహిళల T20 క్రికెట్ ఐసీసీ ఆధ్వర్యంలో 2009 చారిత్రాత్మకంగా మహిళా T20 క్రికెట్ మొదలైంది. అప్పటి నుండి ఈ పోటీ ఫార్మాట్ క్రీడలో మహిళల భాగస్వామ్యం, ప్రజాదరణ భారీగా పెరిగాయి. అయితే పురుషుల T20 కంటే ముందే మహిళల విభాగంలో మొదటి అంతర్జాతీయ T20 మ్యాచ్ జరగటం విశేషం. ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ 2004 ఆగస్టు 5వ తేదీన జరిగింది. మొదటి అంతర్జాతీయ పురుషుల T20 మ్యాచ్ 2005 ఫిబ్రవరి కంటే 6 నెలల ముందే మహిళల T20 జరగటం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ మండలి మహిళల T20 క్రికెట్ను ప్రపంచవ్యాప్తం చేయటానికి ప్రపంచకప్ను ఇంగ్లాండ్లో నిర్వహించింది. ఈ ఆటలో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ను ప్రతి 2 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తున్నారు. మహిళా T20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. భారత్ తన మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్ను ఇంగ్లాండ్తో ఆడింది. ప్రత్యేకంగా చెప్పాలంటే 2006వ సంవత్సరంలో ఈ మ్యాచ్ జరిగింది. T20 ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోనే భారత జట్టు 2020లో రన్నరప్గా నిలిచింది. ఈ మధ్య జరిగిన మహిళల T20లో భారత జట్టు నెదర్లాండ్స్పై భారీ స్కోర్ సాధించి ప్రపంచకప్ చరిత్రలోనే 200+ స్కోర్ చేసిన 2వ జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా అంధ మహిళల T20 ప్రపంచకప్ కొలంబో వేదికగా జరిగింది. భారత్ నేపాల్ను ఓడించి సరికొత్త ప్రపంచ రికార్డును మరియు తొలి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు అమ్మాయి పంగి కరుణకుమారి అద్భుతంగా రాణించి మ్యాచ్లో కీలక పాత్ర పోషించారు. ఇక మహిళల T20 క్రికెట్ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ భారతదేశంలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇది మహిళా క్రికెటర్లకు భారీ ఆర్థిక ఆధారాన్ని మరియు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. చాలా దేశాలు, ప్రధానంగా క్రికెట్ను మరింత ఎక్కువగా ఆడటం జరుగుతున్న దేశాల్లో, వాటి సీజన్లో భాగంగా మహిళల T20 క్రికెట్ టోర్నమెంట్ను కలిగి ఉన్నాయి. మొదటి మహిళల ఇంటర్స్టేట్ T20 ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది.

స్టేట్ లీగ్ T20 న్యూజిలాండ్లో ప్రారంభమయ్యాయి. మహిళల బిగ్ బాష్ లీగ్ అనే పేరుతో ఇంగ్లాండ్లో మహిళల క్రికెట్ సూపర్ లీగ్ ప్రారంభం కావడంతో దేశీయ మహిళల T20లు మరింత ప్రొఫెషనల్గా మారడం ప్రారంభించాయి. 2022లో ప్రైవేటుగా నడిచే మొదటి మహిళల T20 ప్రోటీ, తరువాత ఫెయిర్ బ్రేక్ ఇన్విటేషనల్ T20గా ప్రారంభమైంది. చిన్న చిన్న వైవిధ్యాలతో పురుషుల ఫార్మాట్ మ్యాచ్, మహిళల ఫార్మాట్ మ్యాచ్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాలో జరిగిన 2020 ఫైనల్ 53 మిలియన్ల వీక్షణలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మహిళల క్రికెట్ ఈవెంట్గా మారింది. ఇటీవల ఎడిషన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆస్ట్రేలియా జట్టు విజేతగా నెగ్గింది. 2018 ఏప్రిల్లో ఐసీసీ తన సభ్యులందరికీ పూర్తిస్థాయి మహిళల 2020 అంతర్జాతీయ హోదాను మంజూరు చేసింది. ఆ తర్వాత రెండు అంతర్జాతీయ జట్ల మధ్య జరిగే T20 ఆటలను పూర్తి ఉమెన్ 20 ఇంటర్నేషనల్ ఆటలుగా ఉంచబడ్డాయి. ఈ మహిళా T20లో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. కాగా మొదటి 3 స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అసలు మన భారతదేశంలో మొదటి మహిళా క్రికెట్ జట్టు మొదట 1976లో వెస్టిండీస్లో జరిగిన టెస్ట్ మ్యాచ్తో మొదలైంది. 1973లో మహారాష్ట్రలోని పూణేలో మహిళల క్రికెట్ సంఘం స్థాపించారు. ఇది మొదట్లో అంతర్జాతీయ మహిళా క్రికెట్ మండలికి అనుబంధంగా ఉండేది. అయితే మహిళల క్రికెట్ను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చొరవతో భారత మహిళల క్రికెట్ సంఘాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలిలో విలీనం చేశారు. ఇప్పటి వరకు 10 T20 ఐసీసీ మహిళల T20 ఎడిషన్లు నిర్వహించారు. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రెండు శీర్షికన మహిళల T20 క్రికెట్ విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. వార్తల వివరాలు. భారత జపాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు ఈరోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: भारत और जापान दोनों इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं. इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोड मैप तैयार किया. इसके माध्यम से हम सेमीकंडक्टर, क्वांटम और एडवांस मटेरियल जैसे स्ट्रेटेजिक क्षेत्रों में सप्लाई चेन रेजिलियंस को मजबूत करेंगे. इंडिया जापान बायोगैस इनिशिएटिव के माध्यम से हमें भारत में 1000 बायोगैस और ऑर्गेनिक फर्टिलाइजर प्लांट्स लगाने में सहायता मिलेगी.
0: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రాంచీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా మొక్కవారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 95,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
2: 2,86,000 పంచాయతే హే ఔర్ 5 సాల్ మే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే 7.5 లాఖ్ కరోడ్ రూపాయ ఖర్చా హోంగే.

0: मतलब 5 साल में हर पंचायत को 2 करोड़ रुपया से ज्यादा मिलेंगे, हर साल 2 करोड़ रुपया। और ये पैसा ठीक से गांव में खर्च हो गया तो मजदूरों को रोजगार तो मिलेगा ही, लेकिन गांव की तस्वीर भी बदल जाएगी और वहां की जनता की तकदीर भी बदल जाएगी।
1: అమర్నాథ్ యాత్ర కోసం 4822 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు ప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడమనే అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ అభివృద్దిని సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పర్యావరణం ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే నేటికి 7,15,000 చదరపు కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తర్వాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: The energy situation in India, in my view, has to be on availability. And the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system, which absorbed that increase.
1: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31గా పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. విబీజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు 1 వారం రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

0: వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్టలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్టంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్టలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా IMD పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం చైతన్య. ఈ చిత్రం నుండి SV బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన చిత్రగీతాన్ని వింటారు. సంగీతం అందించారు ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భువన చంద్ర గీత సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా కార్తీక్, సునీత, శరద్ పాడిన పాట వింటారు. చిత్రం ఆవారా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జీన్స్ ఈ చిత్రం నుండి నిత్యశ్రీ గానం చేసిన పాట వింటారు. సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరగా వినబోతున్న చిత్రగీతం సుద్దాల అశోక్ తేజ గీత సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించగా ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు. చిత్రం మురారి.

ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా అత్తాల మేడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

మళ్ళీ విందాం. ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగరం నాటిక ప్రసారమవుతుంది.

ఒక రాణి ప్రణయగాథ తాజ్మహల్ వంటి శిల్ప కళాఖండాన్ని సృజిస్తే, ఒక సామాన్య నర్తకి ప్రణయగాథ ఒక సజీవ మహానగరాన్ని ప్రపంచానికి సమర్పించింది. అదే భాగ్యనగరం. తెలుగు వాణికే కాదు, తెలుగు వాణికి కలికపత్ర

0: రాగమతి పాట భాగమతి ఆట బల్ప సందు ఉన్నాయి. ఇదిగో మొహిరీల మూట. ఎన్ని మూటలందించినా మా మాట వినిపించుకునేది లేదు కదా. ఆడినంతసేపు ఆడి దాని దోవన అది పోతుంది. చూసి చూసి మా దోవన మేం పోవాలి అంటూ. అంతేగా రాగమతి?
1: అంతే దొరా. ఆ పైన మీరు ఆ అనకూడదు, మేము అనకూడదు. తమరు జాగిర్దారులు, తమ ముందు మేమెంత.
0: కాబట్టేనా కట్టడాలు కట్టుకున్నట్టు మరీ పెట్టిపోతున్నారు?
1: బెట్ట మాక కాలికి గజ్జ కట్టుకున్నాం, అది చాలదా దొరా? గుట్టుగా బతకలేక గుళ్ళో ఉమ్మడి గంటలయ్యాం. అపర సంజ వేళ అందరెదట ఆడుతూ పాడుతూ నించున్నాం. మాకింకా కట్టు బెట్టు ఎక్కడ మిగిలింది దొరా?
0: మాటలు నేర్చారే. సరేరే పోనీ. అక్కా చెల్లెళ్ళు ఎన్నాళ్ళిలా గిరిగీసి కూతుంటారో మేం మాత్రం చూడమా?
2: ఎవరయ్యా తమరు కన్నార్పకుండా అలా చూస్తూ నిలబడ్డారు?
3: పరదేశిని.
2: అలాగా? పరదేశులైతే గడియో అరగడియో నిలిచేరు, కాని చూస్తున్నాను కదా 3 నెలలుగా మా ముంగిట నిలిచీరా, ఎంత చిత్రం.
3: చిత్రంగానే ఈ పరదేశిని నిలిపింది నీ నృత్యం.
2: మెచ్చావా పరదేశి, నా నృత్యం నచ్చేనా?
3: నచ్చక మెచ్చక నిలిచేమా అయినాళ్ళు.
2: బాగుంది వరస. అవును, ఈ పరదేశికి ఊరు పేరు లేదా?
3: ఒకప్పుడుండేవి, ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను.
2: ప్రమాదమే, అయినా అంత మైమరపు తగదు.
3: తగవాడ తగను. వినవేడుకాయే మొదట, పిదప కనవేడుకాయ, ఇప్పుడు
2: వీడిపో మనసు రాదాయే పాపం. అంతేనా పరదేశి?
3: అక్షరాలా అంతే. నా మనసులో మాట చెప్పావు.
2: అదేదో నీ నోటనే రాణించాను. కాని పరదేశి, ఆటపాటలతో ఆనందింపచేయటం ఒక్కటే మా ధర్మం. అంతేగాని అందచందాలతో ఆకర్షించి అడ్డుపడడం మా వృత్తి కాదు, నీతి కాదు.
3: అది కాదు కళ్యాణి.
2: కళ్యాణి? ఊరు పేరు లేని పరదేశులు ఎదుటివారి పేరును కూడా మారుస్తారు కాబోలు. నా పేరు భాగమతి.
3: మా భాగ్యాలలో కళ్యాణ భాగవతివి కూడా. ఒక్క మాట, మేం పరదేశులం గనక 10 తావుల 10 పదుల నృత్యాలు చూస్తూ ఉంటాం, కాని ఎక్కడా కన్ను తెరిచి చూడ వేడు కాలేదు, కాలు నిలకడా కాలేదు. ఇన్నాళ్లకు ఇక్కడ నిన్ను చూశాం తొలిచూపే. మరి తిప్పుకోవడం మా వల్ల కాలేదు. మరి ఈనాటికి సెలవా?
2: సెలవా.

0: అదేమంత భాగ్యం. అవును, పరదేశికి రీతి రివాజు బాగా తెలిసుండాలి. పసంద చేసిన వారు బహుమతి ఇస్తారు కదా.
1: బహుమతి
0: చేయి సాచిన ఇవ్వరే. ఓ అరవిచ్చిన జాజి.
2: ఎవరే ఆ పోతున్న పెద్ద మనిషి?
0: నాకు మాత్రమేం తెలుసు.
2: ఆహా, తెలియకుండానే అతగాని కవ్విస్తూ నవ్విస్తున్నావా? పోనీలే గాని, ఇంతకీ వారిచ్చిన బహుమతి ఏమిటి? బంగారు ముహిరియా?
0: అంతకన్నా ఖరీదైంది.
2: అలాగా, అయితే ఏది, నన్ను చూడని. మా బంగారు తల్లివి కదూ, మా భాగమతి, మా మంచి తల్లి చూపిస్తుంది. అదిగో, అందుకే నా కోపం. చూపెట్టు.
0: అబ్బబ్బా, చెయ్యి చెయ్యి.
2: మరి చూడని ఇదే నన్ను. చీ, కొండను తవ్వి నెత్తికెత్తినట్టు. ఇంతకీ జాజి పువ్వా? మన పందిరి పువ్వు మనకే దానం చేశాడా మనగాడు?
0: ఎందుకమ్మా అంత కోపం?
2: ఏం చెయ్యని తల్లి, ఏడవలేక ఆ పైన నవ్వలేక అన్నట్టుంది.
0: అక్కా,

0: దివి నుండి తిరిగి వచ్చిన నెలబాలవా, 4000 దీపాలు వెలిగింప వచ్చిన జ్వాలా సుందరివా, ఎవరు నీవు? నీ కాలి గజ్జల రవళికి ఆ మూసీ నది కూడా తుళ్ళిపడుతోంది. ఈయన గోల్కొండ సైతం ఉలికి పడుతోంది. ఇక నేను కడలి ఓలె పొంగి నిన్ను కౌగిలింపన కౌకిలిలో ఒదికి ఒదికి కరిగిపోవన.
1: వహ్వా వహ్వా ఆలీజా, గొప్పగా ఉంది కవిత్వం.
0: అమీర్, ఏమిటా గోళ? ఇదేమైనా గానా భజన అనుకున్నావా?
1: యాల్లా, ఇక్కడి మజ ఆ తైతెక్కల్లో ఎందుకుంటుంది ఆలీజా? అక్కడంతా థూ ఆడగాలి, ఔరత్కి హవా.
0: ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఒక్క గడి అయినా నన్ను ఒంటరిగా ఉండనియ్యం, తోడేలా వెంటాడుతూనే ఉంటావు.
1: గొప్ప మాట సెలవిచ్చారు మా ఆలీజా, వెంటాడినా వేటాడినా తమరినేగా ప్రభు. మిమ్మల్ని ఒక్క గడియ వదిలిపెట్టి ఉన్నానని తెలిసిందా పాదుషా వారికి? యాల్లా, ఇక చెప్పకండి, కొండంత కోపం రానే వస్తుంది. దాంతో నా తలకాయ కాస్త మా నాయనమ్మ గోరి ముందు దొర్లుతూ ఉంటుంది. అరేది ఆ తస్వీరేమిటి ఆలీజా? ఎవరిదా ఆడబొమ్మ కొంపదీసి? యాల్లా, తమరే స్వయంగా.
0: అమీర్,
1: ప్రభు ప్రభు, ఒక్కసారి అంటే ఒక్కసారి ఇలా చూసేసి అలా వెళ్ళిపోతాను.
0: నీ కళ్ళల్లో మచ్చుంది.
1: పోనీ, రెండు కళ్ళు మూసుకునే చూస్తాను.
0: అమీర్ అమీర్, చనువుందని సాహసించకు. ఆ బొమ్మ మీది ముసుగు తొలగించావా, నీ తల ఒక్క వేటుకు దిగి మూసీ నదిలో తేలుతుంది. జాగ్రత్త.
1: యా ఖుదా, యా అల్లా, మా యువరాజా వారు ఏం సెలవిస్తున్నారో విన్నావుగా, మరి నువ్వేం సెలవిస్తావు? మాట్లాడవే ఖుదా. ఏమంటున్నావు ఖుదా? సరిగ్గా వినపడటం లేదు. ఓహో, తమరి మంజూరు లేదా? ఆలీజా వారి షాదీ దాకా నేను బతికి ఉండవలసిందేనా? మరి ఈయనేమో ఇప్పుడే నన్ను చావగొడతానంటున్నారే.
0: నీ వెళ్ళాలి అమీర్, అలాగే ఆకాశం కేసి చూస్తూ అల్లాని ప్రార్థిస్తూ ఉండు. మోహకాళ్ల మీద నుంచి లేచావా? తల తీస్తానంతే.
1: ఆలీజా ఆలీజా, ఆలకించకుండానే వెళ్ళిపోయారా ఆలీజా? యా అల్లా, తోబా తోబా, ఈ తస్వీర్ కిస్కా? అరే వా.

0: వారే వా, అందుకే ఆడవాన్ని చడి తప్పుడు లేని చలిపిడుగు అన్నారు.
1: హాయ్ హాయ్, మా అలిజ గుర్రం మీద పోతూ ఉంటే నేను ఇక్కడ. అయ్యో బాబోయ్, బాదుషా వారికి తెలిస్తే నా తల మూసిలో మొండెం మా నాయనమ్మ ఒళ్ళు. ఎక్కడికని చావను. యా అల్లా, ఘోడా ఘోడా ఘోడా.

0: ఉంది. ఎక్కడున్నావే బంగారు జలగ, రా బయటికి. దొరనే తొమ్మిది పరగణాలకి దొట్ట దొరనే. ఇవాళతో నీ చెల్లెలు దొరస్తానవుతుంది, దొరస్తానే. నిలబడతావా ఇంకా? రాత్రి ఏది రా మొహరీయ సంచి, దాని మొహన పాయండి. జాగు చేసినా జవాబు చెప్పినా కొంపకి నిప్పెట్టిస్తానే, పో దాని తొలగురా.
1: నా మాట విందమ్మా, ఈ పాపిచ్చు దొర ఈవేళ బాగాన పడ్డాడు. వాడి పాపం పండక ముందు మనకి నూకలు నిండుక ముందు కాలికి గచ్చి కట్టుకోమ్మా. నా తల్లి వికదు, కళ్ళుండి పరిస్థితిని గమనించకపోతే ఎలా? ఒక్కసారి ఎలా తొంగి చూడు, తోడెలు ఎలా కాచు కూర్చున్నారు, ఏ గడిలో ఏం చేసినా చేస్తారమ్మా. వస్తున్నది
0: మా ఇష్టం. మేం కూర్చోవాలనుకుంటే నుంచుంటాం, నుంచోవాలనుకుంటే కూర్చుంటాం. తక్క తిమ్మి.
1: అదే వస్తున్నది, మీరు లోపించుకోవద్దు దొర.
0: అట్లా ముందు నా దానికి అర్థం వచ్చిన వాళ్ళని నరికి పోగులేసేస్తాం. తక్క తిమ్మి తలాంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోం ఇవాళ నీకు ఎవరు అర్థం వస్తారో చూస్తా. అర్థం వచ్చిన వాడిని ఈ సీసాలో తిరించి పేడ వేసేస్తా.
2: పద్మాష్
3: పారిపోయారు వెధవలు. వేషం చూసి బెదిరిపోతున్నావా?
1: కాదు, జరిగిన మోసం గురించి.
3: మోసమా? నిన్ను నేను మోసం చేశానా?
1: కాదా, పరదేశిని అన్నారు, నిజం అనుకున్నాను.
3: కాదా మరి?
1: కాదు. ఇకనైనా నిజం చెప్పండి, ఎవరు మీరు?
3: ఏనాటికి ఈ ప్రశ్న రాదనుకున్నాను. భాగమతి, నేనెవరి నువ్వు చెప్పమంటున్నావు కదూ. నేను ఎవరిని కాను, ఏమీ కాను. నీ నృత్యారాధకుణ్ణి, నీ సౌందర్యంలో కరిగిపోయిన ఒక కన్నీటి మెరుపును. ఇలా చూడు, ఇన్ని నెలలుగా నా కళ్ళల్లో నిన్నే నిలుపుకుని ఆరాధిస్తున్నాను. అందుచేత నాలో నీవు తప్ప నేనేమిటో ఎవరినో మరచిపోయాను.
1: నేను మరచిపోతున్నాను.
3: నా అదృష్టం ఫలించింది భాగమతి. ఈ దేవతో కరుణించి వరం ప్రసాదించింది. ఇదిగో ఇక్కడ అంటుకున్న నీ తిలకం నా హృదయాగ్నిలా జ్వలిస్తోంది. ఇలా చూడు, నీ కాటుక రేఖలు ఎలా అంటుకున్నాయో.
1: ఏనాటికి ఏడం కాని ఈ పంతమే మనకు అనుబంధమై వెలగాలి ప్రభు.
3: మధురాతి మధురమైన ఈ క్షణాలు ఇలాగే నిలిచిపోవాలి ప్రియా.

0: రెండు నెలలుగా మా ఆలీజ ఆ పిల్ల కోసం నిషాలో పడి నా చేయి జారిపోతున్నాడు. నా కర్మంగాలి కాలక్షేపానికి ఇలా చేపలు పట్టుకుంటూ ఆడవాళ్లతో చివాట్లు తింటున్నాను. యాల్లా, అసలు ఈ చెరువు గట్టును కూర్చోటం నాదే తప్పు, వచ్చిన ఆడంగుల్ని అడగటం అంతకంటే తప్పు.
1: సలామాలేకుం సాహెబ్ గారు.
0: వాలేకుం సలాం శాస్త్రీజీ. తమరు
1: రుద్రకవిని, నా అదృష్టం తమ దర్శనమైంది. తమరు నాకు సహాయం చేయాలి, తప్పదు. చిన్న సహాయమే అనుకోండి.
0: నహి నహి శాస్త్రీజీ, మా పోటి పెద్ద అమీరుల్ని పెద్ద పెద్ద సాయం కోరి గౌరవించాలి గాని చిన్న చిన్న సాయం అడిగి అవమానిస్తారా?
1: ఎంత చక్కగా చెప్పారు. చిత్తకించాలి. ఎక్కడో తూర్పు సముద్ర తీరం నుండి వచ్చాను. వచ్చి నెల రోజులు పైగా అయింది. తెచ్చుకున్న గ్రాసం సెలవైపోయిందే కాని చక్రవర్తి గారి దర్శనం లభించలేదు. గోలుకొండ ప్రభువులు కవితాపోషకులని విని కాలికి బలపం కట్టుకుని వచ్చాను. ఇక మీ చిత్తము మా ప్రాప్తం.
0: అంతా ఖుదాదయ. నా వల్ల కాదగింది చేస్తాను శాస్త్రిజీ. ఎల్లుండి సాయంత్రం లాల్బాగ్కి దయచేయండి, మా ప్రభువుల దర్శనం లభిస్తుంది.
1: చిత్తం చిత్తం. ఆ భగవంతుడు తమను ఆయురారోగ్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో, పుత్ర పౌత్ర ప్రపౌత్ర అభివృద్ధిగా చల్లగా చూస్తాడు.
0: పండిత్జీ, మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, నేను బీగం బేగం లేని అకేలా బ్రహ్మచారిని, కనుక తమ ఆశీర్వాదాన్ని వెంటనే ఉపసంహరించుకోండి. ఇక రెండు, రేపు పాదుషా వారి ఎదుట మెహర్బానీ కోసమైనా సరే నేను చెరువు దగ్గర చేపలు పడుతున్నానని మాత్రం కవిత్వం చెప్పకండి.
1: చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు మీరు. ఆహా, చూడం చూడగ మీరు హాస్య కవులై చోద్యం చూపింతురో.
0: పండిత్జీ, ఆడదానికి అందనివాడు, కవుల చేతికి అందినవాడు విదూషకుడుగా మరేమవుతాడు.

0: మహారాజా, ఢిల్లీని గురించి విన్నామే కాని కన్నారా చూడలేదు ప్రభు. కాని చూస్తున్నాం గదా మా గోల్కొండని, స్వర్గం స్వర్గం భూమికి దిగి వచ్చింది. మాలిక్ ఇబ్రహీం ప్రభువుల వారి పాలన, సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పాలన.
1: జాగీర్దారు గారు, మీరందరూ సుఖంగా శాంతిగా ఉండడమే మా కోరిక. అదే మా గోల్కొండ సామ్రాజ్యానికి మహాబలం. మన రాజ్యంలో మచ్చుకైనా మతకల్లోలాలు కనిపించని కారణం మీకు మాకు ఉన్న ఐకమత్యం, ఆత్మీయత అంతే కదా?
0: చిత్తం జహాపన, ఇంటింటా తమ పేరు చెప్పుకుని దీపాలు వెలిగించుకుంటున్నారు ప్రజలు. తరతరాలకు శ్రీ మల్కిభ చక్రవర్తులే పాలకులుగా ఉండాలని కోరుకుంటున్నారు.
2: పాలంపన రుద్ర కవీంద్రులు.
1: మంచిది. జాగీర్దారు గారు, తూర్పు తీరం నుంచి వచ్చిన రుద్ర కవీంద్రులు యువరాజుల వారు 4-5 రోజులుగా సాహితీ చర్చ సాగిస్తున్నారు.
0: యువరాజుల వారి ప్రతిభ మేము విన్నాం ప్రభు. ఇటీవల చెంచలపల్లెలో ఒకసారి వారి దర్శనం కూడా అయింది.
1: చెంచలపల్లెలోనా? మీరు పొరబడి ఉంటారు.
0: వారు పొరబడి వచ్చారేమో కానీ.
1: దయచేయండి రుద్ర కవీంద్ర.
3: గోలుకొండాధీశ మల్కిభ చక్రవర్తి, జయోస్తు విజయోస్తు. రాసుతుడైన మల్కిభరాముని కీర్తియు వెండి కొండయున్ త్రాసున బెట్టి తూంప రజతాచలమెత్తున రాకయుండినం భాసురలీల నిల్పెనల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్ వాసుకి కంకణు ఋషభవాహను చంద్రకళావతం సునిన్.
0: ఆహా ఆహా, మా చక్రవర్తులను ఎంత బాగా వర్ణించారు.

0: చారు మహాకవులు.
1: కవీంద్ర, మన తెలుగు కవిత ఖర్జూర మాధుర్యాన్ని మరపిస్తుంది, పచ్చకర్పూర వాసనల్ని పరిమళిస్తుంది. ఈ 10 రోజులు మా దర్బారులో కవితాగానం చేసి మమ్మల్ని ఆనందింపజేశారు. విద్యాపోషణలో మాకు విజయనగర చక్రవర్తులు ఆదర్శం సుమండి.
2: ప్రభు, పారసీ పదాల పసందు, తెలుగు పదాల జిలిబిలి సొంపు కడముట్ట ఆస్వాదించిన కవితారసజ్ఞులు మీరు. విజయనగర విద్యా వైభవాన్ని తిరిగి గోల్కొండలో ప్రతిష్ఠించి సరస్వతీ సమారాధన సాగిస్తున్నారు తమరు.
1: కవీంద్ర, చంద్రునికో నూలు పోగన్నట్లు మా ఈ చిరుకానుక స్వీకరించండి. తమకు రెంటచింతల గ్రామాన్ని ప్రదానం చేస్తున్నాం.
2: మహాప్రసాదం ప్రభు, మహాప్రసాదం. తమరి విద్యాపోషణ లోకమంతా వేణోళ్ళ చెప్పుకుంటున్నది. మతాలు వేరైనా కవితామతం ఒక్కటేనని చాటి చెప్పిన దివ్యమూర్తులు మీరు.
1: కవితా సరస్వతులకు మా దర్బారు సదా స్వాగతం చెబుతూనే ఉంటుంది. కవీంద్ర, మీరు గమనించే ఉంటారు, మా యువరాజులు మాకన్నా కవితామతం బాగా తెలిసినవారు.
2: అరుగో, మాటలోనే దచ్చిస్తున్నారు. శతాయురభివృద్ధి రస్తు. కర్ణాటక అతీశు కంఠ మాలిక మీద కురురాజు ముత్యాల గొడుగు మీద

ేషు పట్టు పల్లము మీద పాండ్య భూపతి వెండి భరణి మీద బంగాళ జననాథు.

0: కృతజ్ఞుణ్ణి కవీంద్ర. భగవంతుని దయ వల్ల, తమ వంటి వారి ఆశీర్వాదం వల్ల మా మహమ్మద్ కులి కుతుబ్ షా గోల్కొండకే కోహినూర్ కాగలరు.
1: నిజం నిజం, మన్నించాలి జహాపన. నిజం నిష్ఠురం కాకపోతే.
0: ఆగిపోయారేం జాగీర్దారు గారు?
1: ఆంతరంగికంగా మనవి చేయవలసిన సంగతులు.
0: నిజం అనే దేవత ముందు చాటుమాటులుండకూడదు. కాని పని కొద్దివాడు చేసినా గొప్పవాడు చేసినా శిక్షార్హమే. అయినా ఇక్కడ పరాయి వారెవరున్నారు? ప్రతివారూ గోల్కొండ సామ్రాజ్యానికి పరమ విధేయులే. చెప్పండి.
1: ఆహా, యువరాజుల వారికి కోపం వస్తుందేమోనని.
0: మీరు నిలబడింది చక్రవర్తుల సన్నిధిలో. మధ్య నా గురించి భయం ఎందుకు? అయినా అంత పిరికి పందలా మీరు? చెప్పదలచిందేదో చెప్పేయండి.
1: చిత్తం ప్రభు, చిత్తం. నిజం చెప్పడంలో నాకు భయం లేదు. మొదట్నుంచి చెబుతాను. చెంచలపల్లెలో భాగమతి అనే ఒకనొక బజారు పిల్ల ఉంది.
0: ఆవేశం మంచిది కాదు
1: ప్రభు. వారికి కోపం రావటం సహజం. యువరాజులంతటి వారు మారు వేషాలతో కనుచీకటి పడే వేళ ఆ పిల్ల ఆటాపాటా చూడటానికి రావాలా? వారి కోరికలు మా వంటి వారికి తెలియపరిస్తే 1000 మంది పిల్లల్ని వారికి నజరానాగా తెచ్చి సమర్పించుకునే వాళ్ళమే.
0: క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను.
2: ఆగు ఆలీజా, ఇది సభారంగం కాకపోయినా సభ్యతారంగమే.
0: నా వల్ల కాదు, మన్నించండి ఆలంపన. సెలవు
1: ప్రభు. యువరాజుల వారి దోషం కాదది, వయస్సు దోషం.
0: ఇవాళ్ళకి సెలవు తీసుకోండి కవీంద్ర. మీరు కూడా జాగీర్దారు గారు.
1: చిత్తం జహాపన.
3: చిత్తం ప్రభు.
2: అమీర్
4: ఆలంపన,
2: జాగీర్దార్ చెప్పింది నిజమేనా? మాట్లాడవి. ఇదేనన్నమాట బాలాహిస్సార్లో కనిపించని కారణం. కవితా గోష్ఠులకు రాకపోవడం, దర్బారుకు దయచేయకపోవడానికి కూడా కారణం ఇదేనన్నమాట. యువరాజుల బాధ్యత నీ మీద ఉంచినందుకు ఇదే నా ఫలితం. చెంచలపల్లెలో ఆ పిల్ల ఎవరు?

0: నాకు నాకు తెలియదు ప్రభు.
1: ఇప్పుడు కుతుబ్ ఎక్కడికి వెళ్ళాడు?
0: చిత్తం. ప్రతిరోజు ఇదే వేళకు షికారుకని వెళుతున్నారు.
1: అంటే అక్కడికేనా? చిచ్చి, ఒక ఆడదానికి బానిసయ్యేటంత దుర్బలుడా యువరాజు? ఒక బజారు మనిషి కోసం మారువేషాలతో వెళతాడా గోల్కొండ యువరాజు? ఎంత సిగ్గుచేటు! పైగా అదొక హిందూ స్త్రీ
0: ఆలంపన.
1: దాని బండారమేమిటో చూడాలి. అమీర్, యువరాజుల వారి నాశనం తలపెట్టి ఏ శత్రువైనా ఈ పన్నాగం పన్నాడేమో గ్రహించావా?
0: అలాంటిదేమీ లేదు ప్రభు.
1: ఆ ఉన్నదేమిటో మేమే స్వయంగా పరిశీలిస్తాం. పద.

మీరు ఇంతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగరం నాటిక మొదటి భాగం విన్నారు. వచ్చేవారం చివరి భాగం ప్రసారమవుతుంది. ఇంతటితో ఈనాటి మళ్ళీ విందాం శీర్షిక సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. అలనాటి ఆ పాత చిత్రాల్లోనే సుమధురమైన గీతాలను వినే కార్యక్రమంలో ఈనాడు వినబోతున్న మొదటి ఆ పాత మధుర గీతం ఘంటసాల పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం. సంగీతం అందించారు కెవి మహదేవన్. చిత్రం కొడుకు కోడలు.

కొసరాజు గీత సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం ఇల్లరికం.

0: ద్విచక్రవర్తి. దానికి నిపుణుడు ఎవడు?
1: ధర్మజుడు.
0: తప్పు తప్పు, శకుని. అన్నదమ్ముల పోరాటంలో సందు చూసుకుని కూల్చిందెవడు?
1: భీముడు.
0: తప్పు తప్పు, రాముడు.

కదలడు వదలడు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం అందించారు టీవీ రాజు.

0: ಸೌಖ್ಯವೇನ.
1: వినబోతున్న తదుపరి మధుర గీతం శ్రీనంగం శ్రీనివాస్ గీత రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం అందించగా ఘంటసాల పాడిన పాట వింటారు. చిత్రం దేవత.

దాగుడు మూతలు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వింటారు. సంగీతం అందించారు కెవి మహాదేవన్.

దానవీర శూరకర్ణ. ఈ చిత్రం నుండి ఎస్ జానకి బృందం పాడిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. సంగీతం అందించారు పెండ్యాల.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య లండన్లోనే ది ఓవల్ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్ర

వినబోతున్న తదుపరి మధుర గీతం ఆరుద్ర గీత సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించగా ఘంటసాల పాడిన పాట వింటారు. చిత్రం బుద్ధిమంతుడు.

బందిపోటు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన పాట వింటారు. సంగీతం అందించారు ఘంటసాల.

0: రామ లక్ష్మణులను సామాన్యులని ఎల్చి వల్చింపదని భంగపడదే శూర్పణఖ.
1: ఓహో సుప్రత.

0: నామం
1: శ్రీరామనామం. ఆటంటే తెలియని ఓవయారి, మధ్యల ఓడందువే మిటారే.

వినబోతున్న తదుపరి మధుర గీతం పాండురంగ మహాత్మ్యం. ఈ చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన సముద్రాల జూనియర్ గీతం. సంగీతం అందించారు టీవీ రాజు.

మధురగీతాల్లో చివరిగా వినబోతున్న మధురగీతం సముద్రాల సీనియర్ గీత రచనకు పి ఆదినారాయణరావు సంగీతం అందించగా ఘంటసాల జిక్కి పాడిన పాట వింటారు. చిత్రం అనార్కలి.

ఇంతటితో ఈనాటి మధురగీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మొదటగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: surveillance agencies for early detection of at-risk passengers. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య లండన్లోనే ది ఓవల్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. మరికొద్ది క్షణాల్లో హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 2:45 కావస్తుంది. ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ ఉదయం 5:53 101.5 MHz ప్రసారం ప్రారంభం. అందాక సెలవు. జై హింద్.